మాసం 13వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం జులై నెల 3వ తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53:43. శ్రోతలకు శుభోదయం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలు స్ఫూర్తి గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి భావజాలం. 6:15 భక్తిరంజంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:30 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో మొక్కజొన్న మరియు నూనె గింజల పంటల్లో వ్యవసాయ వివరాలు. 7:00 శ్రీ బి రమేష్ అందించే రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ. 7:15 ఉదయతరంగిణిలో ముందుగా అంతర్జాతీయ సహకార దినోత్సవం గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన కార్డియాక్ హెల్త్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ రమణ బృందంచే నాదస్వరం. 9:00 వార్తల ముఖ్య అంశాల అనంతరం చిత్రసీమ. 11:00 వార్తల ముఖ్య అంశాల అనంతరం ఈ వారం అతిథి శీర్షికన ఆస్కార్డ్ అవార్డు గ్రహీత శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయం. ఈరోజు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమంలో భాగంగా వన్ సంరక్షణ్ హమారా దాయిత్వ్ అనే అంశం గురించి అభిషేక్ అగర్వాల్ గారితో పరిచయం. 12:20 వనితాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి బుద్ధవరపు లావణ్య గారి కథానిక నారాయణమ్మ. 2:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో రాయదుర్గ వయాసిస్ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం. ఇక మా సాయంత్ర ప్రసారాలలో భాగంగా ఈరోజు సాయంత్రం 5:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బత్తిని కోమల బృందం వారి జానపద గీతాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, చెరకు కంది పంటల్లో వ్యవసాయ పనులు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల పోషణలో మెలకువలు అనే అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నరసింహ గారి ప్రసంగం, ఇంకా గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ శివప్రసాద్ గారి ప్రసంగం ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 8:00 వార్తల ముఖ్య అంశాల అనంతరం ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమంలో భాగంగా ఈ కామర్స్ మరియు ఇతర అంశాలపై రచయిత్రి వందనా వాసుదేవన్ గారితో శ్రీమతి నీహారా కానెట్టి గారి సంభాషణ. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 నేషనల్ మ్యాగజైన్, 10:00 జాతీయ సంగీత కార్యక్రమాలు. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి బుద్ధవరపు లావణ్య గారి కథానిక నారాయణమ్మ ప్రసారమవుతుంది. అలాగే 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో రాయదుర్గ వయసీ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో అంతర్జాతీయ సహకార దినోత్సవం గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవన శీర్షికన కార్డియాక్ హెల్త్ గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే ఫర్హత్ నాజ్.
2: ప్రైమ్ మినిస్టర్ విల్ ఆల్సో బి విజిటింగ్
3: ప్రధానమంత్రి సాంస్కృతిక్ ఆర్

0: the meeting yesterday. Commerce and Industry Minister Piyush Goyal has said that India is on track to achieve its $1 trillion US export target, with nearly 15% of the annual exports already recorded in the first quarter of the current financial year. Addressing the Board of Trade meeting in New Delhi yesterday, Mr. Goyal said to achieve the target, goods exports will need to increase from about $440 billion US to around $530 billion US. Union Finance Minister Nirmala Sitharaman and her French counterpart Roland Lescure co-chaired the India-France Economic and Financial Dialogue in Aix-en-Provence city yesterday. Both the ministers recognized the value of the French Development Agency's work in India for the economic development and welcomed the prospects for future projects. In the FIFA World Cup, Argentina were leading 3-2 against Cabo Verde in extra time in their round of 32 match in Miami Gardens in the US as the thrilling encounter underway. Earlier, Egypt advanced to the round of 16 after defeating Australia 4-2 in a penalty shootout at Arlington in the US. Australia and Egypt were tied 1-1 after 90 minutes of regulation time and 30 minutes of goalless extra time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి భావన కార్యక్రమంలో స్ఫూర్తి గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి భావజాలం విందాం.
2: స్ఫూర్తి మన జీవన విజయానికి మార్గదర్శి. స్ఫూర్తి అనే పదం మనిషి జీవితంలో అత్యంత కీలకమైనది. స్ఫూర్తి అంటే కేవలం ప్రేరణ మాత్రమే కాదు, అది మనలో దాగి ఉన్న శక్తిని వెలికి తీసే ఆత్మబలం. మనిషి ఎంత ప్రతిభావంతుడైనా అతనిలో స్ఫూర్తి లేకపోతే అతని ప్రతిభ సరిగా వెలుగులోకి రాదు. స్ఫూర్తి మన ఆలోచనలకు దిశనిచ్చి మన కృషికి అర్థం కలిగిస్తుంది. జీవితం అనే ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఆ సమయంలో మనల్ని నిలబెట్టేది, ముందుకు నడిపేది స్ఫూర్తే. స్ఫూర్తి వలన మనసులో ఉత్సాహం, ధైర్యం, ఆశ, నమ్మకం పెరుగుతాయి. ఇది మనల్ని నడిపించే అంతర్గత శక్తి. ఒక విద్యార్థి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలంటే కేవలం చదువు సరిపోదు, అతనిలో ఉన్న స్ఫూర్తి కూడా అవసరం. ఒక రైతు కష్టపడి పంట పండించాలంటే అతనిలో ఉండే ఆశ, నమ్మకం ఇవన్నీ స్ఫూర్తి రూపాలే. స్ఫూర్తి లేకపోతే మనిషి చిన్న అడ్డంకి ఎదురైనా వెనక్కి తగ్గిపోతాడు. కానీ స్ఫూర్తి ఉన్నవాడు పెద్ద కష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కొంటాడు. అందుకే స్ఫూర్తి మనిషి విజయానికి మూలాధారం. ఉద్యమేన హి సిజ్జంతి కార్యాణిన మనోరథై నహి సుప్తస్య సింహస్య స్రవిశంతి ముఖే ముళ్గాహ. కేవలం కోరికలు పెట్టుకోవడం వల్ల పనులు పూర్తిగావు. కృషి చేసినప్పుడే విజయం లభిస్తుంది. నిద్రపోతున్న సింహం నోటికి జింకలు వచ్చి పడవు. ఈ శ్లోకం మనకు కృషి ద్వారా స్ఫూర్తి ఎలా ఫలితాలనిస్తుందో తెలియచేస్తుంది. అంతేకాదు, విద్యార్థుల జీవితంలో స్ఫూర్తి చాలా ముఖ్యమైనది. ఒక విద్యార్థి మొదటిలో చదువులో వెనుకబడ్డా కూడా తనలో ఉన్న స్ఫూర్తితో ముందుకు రావచ్చు. ఉదాహరణకు, ఒక విద్యార్థి గణితంలో బలహీనుడైతే అతను తనలో నమ్మకం పెంచుకొని ప్రతిరోజు క్రమంగా అభ్యాసం చేస్తే అతను కూడా మంచి మార్కులు సాధించగలడు. గురువుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం కూడా విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంచుతాయి. ఒక చిన్న ప్రశంస అనేది కూడా పిల్లల్లో పెద్ద మార్పు తీసుకురాగలదు. అందుకే పిల్లలకు మంచి కుటుంబ వాతావరణం అనేది ఎంతో స్ఫూర్తినిస్తుంది. చరిత్రలోని మహానుభావుల జీవితాలను పరిశీలిస్తే వారు ఎదుర్కొన్న కష్టాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ వారు ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వారి విజయానికి ప్రధాన కారణం స్ఫూర్తి. ప్రకృతి కూడా మనకు స్ఫూర్తినిస్తుంది. ఉదయం సూర్యోదయం మనకు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. చెట్లు ఎంత గాలి వర్షం వచ్చినా నిలబడతాయి. ఇవి మనకు సహనాన్ని నేర్పుతుంది. నదులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రవహిస్తూనే ఉంటాయి. ఇది మనకు పట్టుదల నేర్పుతుంది. విఫలం అనేది జీవితంలో సహజం. కానీ విఫలం మనల్ని ఆపకూడదు. అది మనకు ఒక పాఠం నేర్పాలి. ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్లీ ప్రయత్నించడం స్ఫూర్తి లక్షణం. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు అతను నిరాశ చెందకుండా మళ్లీ కష్టపడి ప్రయత్నిస్తే అతను తప్పకుండా విజయం సాధిస్తాడు. ఈ ధైర్యం స్ఫూర్తి వల్లే వస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంగోస్య కర్మణి. మానవులకు కర్తవ్యంపై మాత్రమే హక్కు ఉంది, ఫలితంపై కాదు. కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా ప్రతి మానవుడు కర్తవ్యాన్ని చేయాలి.

0: ఈ శ్లోకం మనకు స్ఫూర్తితో పనిచేయాలని, ఫలితంపై కాకుండా కృషిపై దృష్టి పెట్టాలని చెబుతుంది. అంతేకాదు, సమాజంలో మంచి వ్యక్తులు, సేవా కార్యక్రమాలు కూడా మనకు స్ఫూర్తినిస్తాయి. ఒక వ్యక్తి ఇతరులకు సహాయం చేస్తుంటే అది మనలో కూడా సేవాభావాన్ని పెంచుతుంది. స్ఫూర్తి ఉన్నప్పుడు మనం లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాం, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తాం. మధ్యలో అడ్డంకులు వచ్చినా మనం వెనక్కి తగ్గము. స్ఫూర్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. స్ఫూర్తి పెంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మంచి పుస్తకాలు చదవాలి, మహానుభావుల జీవితాలు తెలుసుకోవాలి, సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి, క్రమశిక్షణతో జీవించాలి, గురువుల సలహాలు పాటించాలి, ధ్యానం యోగా చేయాలి. మొత్తానికి స్ఫూర్తి అనేది మనిషి జీవితాన్ని మార్చే గొప్ప శక్తి. అది మనలో ఉన్న ప్రతిభను వెలికితీసి మనల్ని విజయపథంలో నడిపిస్తుంది. స్ఫూర్తి ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. అతను కష్టాలను అవకాశాలుగా మార్చుకుంటాడు. మన జీవితం ప్రతిరోజు ఒక మంచి స్ఫూర్తితో ముందుకు సాగాలి. మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి కూడా మన స్ఫూర్తిదాయకులం కావాలి. అప్పుడు మన జీవితం అర్థవంతంగా మారుతుంది. స్ఫూర్తి ఉన్నచోటే విజయం, స్ఫూర్తి ఉన్నచోటే ఆనందం, స్ఫూర్తి ఉన్నచోటే జీవితం పరిపూర్ణం.
1: స్ఫూర్తి గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి భావజాలమది. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి.

భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో మొక్కజొన్న మరియు నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనుల వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో మొక్కజొన్న నూనె గింజ పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వర్షాధారంగా పండించే మొక్కజొన్న పైరును విత్తుటకు జూన్15 నుండి జూలై ఆఖరి వరకు. ముందుగా మొక్కజొన్న పంట గురించి, వర్షాధారంగా పండించే మొక్కజొన్న పైరును విత్తుటకు జూన్15 నుండి జూలై ఆఖరి వరకు అనుకూలమైన సమయము. జూన్15 నుండి జూలై 15 వరకు దీర్ఘకాలిక ఇంకా మధ్యకాలిక రకాలు, జూలై 15 నుండి జూలై ఆఖరి వరకు స్వల్పకాలిక రకాలను విత్తుకోవలసిందిగా మనవి చేస్తున్నారు రైతులందరికీ. వర్షాధారంగా సాగు చేసినప్పుడు తొలకరి వర్షాలు 50 మిల్లీమీటర్లు పడి తగినంత పదును ఉన్నప్పుడే మాత్రమే విత్తుకోవాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన మధ్యకాలిక సంకర రకాలైన DHM 117, DHM 121, DHM 182, DHM 206, DHM 211, కరీంనగర్ మక్క మరియు కరీంనగర్ మక్క 1 లేదా సిఫారసు చేసిన ప్రైవేట్ హైబ్రిడ్లు విత్తుకోవచ్చు. ఎకరా మొక్కజొన్న పైరుకి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషునిచ్చి ఎరువులు, 20 కిలోల జింక్ సల్ఫేట్ అవసరం. 1/3 వంతు నత్రజని, మొత్తం భాస్వరం, సగం పొటాష్, మొత్తం జింకు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. లోతుగా దుక్కులు దున్ని తయారు చేసిన పొలంలో 60 సెంటీమీటర్ దూరంలో బోదెలను వేసుకోవాలి. బోదెకు ఒకవైపున పైనుండి 1/3 వంతు ఎత్తులో 20 సెంటీమీటర్ దూరంలో విత్తుకోవాలి. బోదెలు కాలువల పద్ధతిలో పైరుకు నీరు అందించుటకు, అధిక నీటిని బయటకి తీయుటకు ఉపయోగపడుతుంది. ఎకరాకు 8 కిలోల విత్తనం వాడి విత్తిన 1-2 రోజుల్లో అట్రాజిన్ 50% పొడిమందును, ఎకరాకు 800 నుండి 1200 గ్రాములు 200 లీటర్లు నీటిలో కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. విత్తిన తర్వాత పొలంలో నీరు నిలిస్తే మొలకరాదు, కావున నిలిచిన నీటిని బయటకు తీయాలి. అదేవిధంగా 30 రోజుల దశ వరకు మొక్కజొన్న పంటను అధిక తేమ నుండి కాపాడుకోవాలి. కత్తెర పురుగు నివారణకు కిలో

0: విత్తనానికి 6 మిల్లీలీటర్లు సయాండ్రో, నిలిప్రోల్, ఇంకా థయామిథాక్సామ్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను కత్తెర పురుగు బారి నుండి కాపాడుకోవచ్చని, ఈ విధంగా మొక్కజొన్న విత్తే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. తర్వాత నూనె గింజ పంటలో వ్యవసాయ పనులు. ముందుగా వేరుశెనగ. వేరుశెనగకు అనువైన భూమిని 2 నుండి 3 సార్లు మెత్తగా దున్ని దుక్కి సిద్ధం చేసుకోవాలి. వానాకాలంలో వేరుశెనగ పంటను 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఈ మాసంలో ఆయా ప్రాంతాలకు అనుకూలమైన మేలైన విత్తనాలను ఎకరానికి 60 కిలోలు సేకరించి పెట్టుకోవాలి. విత్తన శుద్ధికి కావలసిన రసాయన మందులను ముందుగానే సమకూర్చుకోవాలి. విత్తన శుద్ధి కొరకు 1 గ్రాము టెబుకోనజోల్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా అనే జీవ శిలీంద్ర నాశిని 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వేరుశెనగ పంటను కొత్తగా సాగు చేసినచో రైజోబియం కల్చర్ 200 గ్రాములు ఎకరాకి సరిపడా విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక కాండం కుళ్ళు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతంలో 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్, 600 FS ను 7 మిల్లీలీటర్ల నీటిలో, అదేవిధంగా వేరు పురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో 6.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిపాస్ కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక ఆముదం పంట గురించి ఈ విధంగా వివరాలు. వానాకాలంలో 2వ పక్షం నుంచి 2వ పక్షం వరకు ఈ ఆముదాన్ని విత్తుకోవచ్చు. ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, గరప నేలలు ఆముదానికి ఆముదం సాగుకి చాలా అనుకూలంగా ఉంటాయి. వర్షాధారంగా ఆముదం సాగు చేసినప్పుడు వెట్టగురి అవుతుంది. అందుకని ఆముదము ఇంకా కందిని 1:1 నిష్పత్తిలో వేసుకుంటే అధిక ఆదాయం వస్తుంది. సంకర రకాలైతే 2 నుండి 2.5 కిలోలు, సూటి రకాలైతే 3.5 నుండి 4 కిలోల విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. సంకర రకాలు 90x60 సెంటీమీటర్లు లేదా 120x45 సెంటీమీటర్లు దూరం, లేదా సూటి రకాలు 90x45 సెంటీమీటర్ దూరంలో విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేయడం వలన మొలకకుళ్ళు తెగులు అరికట్టవచ్చు. అదేవిధంగా వడలు తెగులు అధికంగా గల ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండాజిమ్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేయాలి. 1 ఎకరానికి 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఇక నువ్వు పంట గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. మే నెలలో విత్తిన నువ్వులకు 1 నీటి తడిని ఇచ్చి కలుపు మొక్కలను తీసివేసి పంటను పలుచన చేసుకోవాలి. ఈ దశలో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఎక్కువ కాబట్టి పేరుబంక ఆశించినప్పుడు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. అదేవిధంగా తామర పురుగులు, పచ్చదోమ నివారణకై డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 30 రోజులకు పైపాటుగా 18 కిలోల యూరియాను వేసుకోవాలి. ఈ విధంగా జూన్ మాసంలో మొక్కజొన్న, నూనె గింజ పంటలో చేపట్టవలసిన పనుల గురించి మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, ఈ విధంగా రైతు సోదరులందరూ ఈ పద్ధతులు పాటించి చక్కటి పంటను పండించుకోగలరని ఆశిద్దాం.
1: మొక్కజొన్న మరియు నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనుల గురించి వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా 6/7/2026 తేదీ సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం చేస్తుంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్

శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణగారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు ఇస్తారు. ఆసక్తిగల రైతులు, శ్రోతలు, మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 23240852, ఇంకో నెంబర్ 23240853 నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందండి.

ఈరోజు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలలో చెరకు, కంది పంటల్లో వ్యవసాయ పనుల గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. అలాగే 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల పోషణలో మెలుకువలు అనే అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నరసింహగారి ప్రసంగం, ఇంకా గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ శివప్రసాద్ గారి ప్రసంగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీజ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం. మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు, 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిచ్చిల్ మండలం వెల్జాల క్రాస్రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిచ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు.

0: ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు పేర్కొంటూ,
1: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే పిఎం మాతృవందన యోజన ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆ ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్తగా పనిచేయడం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపి శిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణాజిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుది శ్వాస విడిచారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్

0: మాల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రాజస్థాన గుజరాత రాజ్యయోః ఏకదివసీయ యాత్రాయై ప్రస్థాస్యతి. ప్రధానమంత్రి సర్వప్రథమం రాజస్థానస్య యాత్రాం కరిష్యతి, యత్ర అసౌ అద్య ప్రాతఃకాలే జోధపుర విమానపత్తనస్య నూతన టర్మినల్ ఇతి భవనస్య ఉద్ఘాటనం కరిష్యతి. అశీత్యధిక చతుశ్శత కోటి రూప్యకాణాం ఇయం పరియోజనా వార్షికం 20 లక్ష యాత్రిణః సంచాలయితుం పరికల్పితమస్తి. అసౌ జోధపురే సంశోధిత ఉడ్డయన యోజనాయాః శుభారంభోపి విధాస్యతి. అస్యాః యోజనాయాః ఉద్దేశ్యం విమానన ఆధారిత వికాసస్య అగ్రిమచరణస్య గతిం వర్ధయితుమస్తి. ఏతదనంతరం శ్రీమోదీ బాలోతరా నగరస్య యాత్రాయాం భవిష్యతి, యత్ర అసౌ అద్య మధ్యాహ్నే ప్రాయః 6,000,000,000 రూప్యకాణాం వికాస పరియోజనానాం లోకార్పణం, ఉద్ఘాటనం, ఆధారశిలాంచ స్థాపయిష్యతి. శ్రీమోదీ రాజస్థాన ప్రశాసనస్య విభిన్న విభాగేషు నియుక్తేభ్యః ప్రాయః 40 యువకేభ్యః నియుక్తిపత్రాణ్యపి ప్రదాస్యతి. అనంతరం సాయంకాలే ప్రధానమంత్రీ మోదీ గుజరాతస్య యాత్రాం కరిష్యతి. పాకిస్తాన దేశాత్ సీమాపారస్య భయోత్పాదనస్య నిరంతర ప్రయోజకత్వస్య ప్రతిక్రియారూపేణ సింధు జలసంధి స్థగితః అస్తి. గతరాత్రౌ నవదిల్ల్యాం వార్తాహరైః సహ వార్తాలాపం కుర్వన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జాయస్వాలః అవదత్ యత్ సింధు జలసంధి విషయే భారతస్య స్థితిః సుసంగతా అస్తి. సహ అవదత్ యత్ పాకిస్తాన దేశః సీమాపారస్య భయోత్పాదనస్య సమర్థనం విశ్వసనీయ రూపేణ అపరివర్తనీయ రూపేణ చ త్యక్తవ్యం. తీస్తా నద్యాః సమగ్ర ప్రబంధన పునర్స్థాపన పరియోజనాయాః విషయే శ్రీజాయస్వాలః బాంగ్లాదేశస్య వికాస సాహాయ్యం ప్రతి భారతస్య దృష్టిః అపి ప్రకటితవాన్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ, కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింహ చౌహాన చ ఎల్ నీను ఇత్యస్య కారణేన దేశస్య కేషుచిత్ భాగేషు సామాన్యాత్ న్యూనవృష్టేః తస్య ప్రభావస్య చ స్థితిం సమీక్షితవంతౌ. శ్రీషాహ సభాయాం అవదత్ యత్ ఎల్ నీను ఇత్యస్య కారణేన దేశస్య కేషుచిత్ భాగేషు సామాన్యాత్ న్యూనవృష్టిం సంభావిత అనావృష్టేః స్థితిం చ ప్రశాసనం నిరంతరం నిరీక్ష్యమాణమస్తి. అద్యావధి సంపూర్ణ రాష్ట్రీయ రాజధాన్యాం 1,00,000 గణనా ప్రపత్రాణి అంగీకృతాని. దిల్ల్యాః ముఖ్య నిర్వాచనాధికారిణః కార్యాలయస్య అనుసారం దిల్ల్యాం మతదాత్రీ సూచ్యాం విశేష గహన పునరీక్షణస్యాంశరూపేణ ప్రాయః 14,000,33,00,000 ప్రపత్రాణి అధునా యావత్ వితరితాని సంతి. సంప్రతి దిల్ల్యాం మతదాత్రీ గణనా ప్రపత్రాణాం ప్రతిగృహం వితరణం ప్రచలతి. అంతిమ మతదాత్రీ సూచి అక్టోబర్ మాసస్య 7 దినాంకే ప్రసారయిష్యతే. పురుషాణాం క్రికెట్ ప్రతిస్పర్ధాయాం భారత్ ఇంగ్లాండ్ దేశయోః మధ్యే ద్వితీయ 20-20 అంతారాష్ట్రీయ స్పర్ధా అద్య మ్యాంచెస్టర్ ఇత్యత్ర భవిష్యతి. స్పర్ధా భారతీయ సమయానుసారం సాయం 7 వాదనే ప్రారప్స్యతే. चेस्टर ले स्ट्रीट इत्यत्र वृष्टिकारणात् पञ्चस्पर्धानां श्रृङ्खलायाः प्रथमा स्पर्धा निरस्तीकृता आसीत्।

0: तृतीय स्पर्धा जुलाई मासस्य सप्त दिनांके नॉटिंगहम इत्यत्र क्रीडिष्यते। ब्रिस्टल साउथहैम्प्टन इत्येते नगरे विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय श्रृंखलायाः अन्तिमयोः द्वयोः स्पर्धयोः आतिथ्यं करिष्यतः, यत् जुलाई मासस्य एकादश दिनांके समाप्यते। एतदनन्तरं भारत इंग्लैंड देशौ त्रिस्पर्धानाम् एकदिवसीयाम् अन्ताराष्ट्रिय श्रृंखलां क्रीडिष्यतः। इति वार्ताः।
1: ఆకాశవాణి శ్రీ బి రమేష్ అందించిన రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు.
2: ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ప్రారంభించారు. 19 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో ఎఫ్సీడీఏ పోర్టల్ లోగోను ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల కేంద్రంగా నెట్ జీరో నగరంగా అభివృద్ది చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కంది సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందజేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా నవాబ్పేట రైతు వేదికలో రైతులకు జనుము, కంది విత్తనాలు పంపిణీ చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దిగుబడులు పెంచుకోవాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలకే పరిమితమైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో విలేకరులతో మాట్లాడిన ఎంపీ పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశంలో సుస్థిర పాలన అభివృద్ది సాధ్యమవుతాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం యూరియా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రైతులు ఇంటి నుంచి ఎరువులు బుక్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా బ్లాక్ మార్కెట్ కు అడ్డు కట్టపడడంతో పాటు సమయం ఆదా అవుతుందని చెప్పారు. యాప్పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, రోగుల ఇబ్బందులపై నివేదికను ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందజేస్తామన్నారు. విద్యార్థుల రవాణాలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ సూచించారు. జాతీయ స్థాయి స్వచ్చ విద్యాలయ పురస్కారానికి రంగారెడ్డి జిల్లా ఎల్గొండగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది. పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థుల సంఖ్య పెంపులు చేసిన కృషికి గుర్తింపు లభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. రైతులు, స్వయం ఉపాధి యూనిట్లు, యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ పెంచడంతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు విద్యా రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా బ్యాంకింగ్ అధికారుల సమావేశంలో బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను మార్కెట్ ఏర్పాటుకు వినియోగించవద్దని హిమాయత్ నగర్ గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు వినతిపత్రం అందజేశారు. 2007లో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను యథాతథంగా కొనసాగించి మిగిలిన భూమిలోనే మార్కెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో సిపి పాల్గొని మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కడతల్లో ఎంపీడీఓ భవనాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి మాట్లాడారు. మహిళా సాధికారత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో షాద్నగర్ చేవెళ్ల కోర్టుల పరిధిలో మొత్తం 3742 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ మార్గం ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవచ్చునని న్యాయమూర్తులు సూచించారు. షాద్నగర్ లో 2569 కేసులు, చేవెళ్లలో 1173 కేసులు పరిష్కారమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం యువతకు ఏఐఐటీ రంగాల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చెప్పారు. అమెరికాకు చెందిన సంస్థతో ఐక్యతా ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. యువతకు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, కెరియర్ మార్గదర్శకత్వం అందించి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు సిద్దం చేయడం లక్ష్యమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్ మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాల మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం జరిగిన సభలో విద్యారంగం అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

0: రమేష్ అందించిన రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బాలోత్రాలోని పంచ్ప్రద వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జూలై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాలు పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్టపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు 440 బిలియన్

0: డాలర్ల నుండి 530 బిలియన్ డాలర్లకు, అలాగే ఇతర ఎగుమతులు సుమారు 421 బిలియన్ డాలర్ల నుండి 470 బిలియన్ డాలర్లకు పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
0: సుంకాల మార్పులు, రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 863 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను, వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ CCRAS 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో CCRAS చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్దతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థికాభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 102,000కు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా జాతీయ సహకార దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఒక విశిష్టమైన దినోత్సవం గురించి తెలుసుకుందాం. అదే అంతర్జాతీయ సహకార దినోత్సవం. ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కలిసి పనిచేస్తే సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతుందో గుర్తు చేసుకుంటూ ఈ రోజును జరుపుకుంటాం. మన తెలుగు భాషలో ఒక మంచి సామెత ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం. ఈ ఒక్క వాక్యమే సహకార ఉద్యమం యొక్క అసలు తత్వాన్ని తెలియచేస్తుంది. ఒక మనిషి ఒంటరిగా ఎన్నో పనులు చేయగలడు, కానీ సమాజాన్ని మార్చే శక్తి మాత్రం సమిష్టి కృషిలోనే ఉంటుంది. అదే సహకారం. సహకారం అంటే ఏంటి? సహకారం అంటే ఒకరికొకరు తోడ్పడటం మాత్రమే కాదు, ఒకే లక్ష్యం కోసం కలిసి ఆలోచించటం, కలిసి పనిచేయటం, కలిసి ఎదగటం, కలిసి విజయాన్ని పంచుకోవటం. ఈ భావనతో ఏర్పడిన సంస్థలనే సహకార సంఘాలు అంటారు. ఇక్కడ యజమాని ఒక్కరు కాదు, ప్రతి సభ్యుడు యజమాని. అధికారం కొద్దిమందికి కాదు, అందరికీ సమానంగా ఉంటుంది. లాభం కూడా కొద్దిమందికి కాకుండా సభ్యులందరికీ చేరుతుంది. అందుకే సహకార వ్యవస్థను ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థగా భావిస్తారు. ఈ ఉద్యమం ఎలా ప్రారంభమైంది అంటే 1844లో ఇంగ్లాండ్లోని రోజ్డేల్ పట్టణంలో 28 మంది సాధారణ కార్మికులు కలిసి ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించారు. నిజాయితీగా వస్తువులు విక్రయించటం, నాణ్యతను కాపాడటం, సభ్యుల సంక్షేమాన్ని ముందుంచటం వంటి విలువలతో వారు వేసిన పునాదే నేడు ప్రపంచ సహకార ఉద్యమానికి ఆదర్శంగా నిలిచింది. తర్వాత 1895లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి అంతర్జాతీయ సహకార కూటమి ఏర్పడింది. 1923 నుంచి సహకార దినోత్సవాన్ని నిర్వహించటం ప్రారంభమైంది. 1995లో ఐక్యరాజ్య సమితి ఈ ఉద్యమం ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. మన దేశంలో సహకార ఉద్యమానికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. గ్రామీణ భారతదేశ అభివృద్ధిలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ రుణాలు, పాల ఉత్పత్తి, చేనేత, గృహ నిర్మాణం, మత్స్య పరిశ్రమ, బ్యాంకింగ్, వినియోగదారుల సేవలు, ఇలా ఎన్నో రంగాల్లో సహకార సంఘాలు లక్షలాది కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి. చిన్న చిన్న చేతులు కలిస్తే పెద్ద విజయాలు సాధించవచ్చు. తెలంగాణ రాష్ట్ర

రాష్ట్రంలో కూడా కొన్ని సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు అవసరమైన రుణాలు అందిస్తున్నాయి. పాల ఉత్పత్తిదారుల సంఘాలు రైతులకు మెరుగైన ఆదాయాన్ని కల్పిస్తున్నాయి. చేనేత సహకార సంఘాలు కళాకారులకు జీవనోపాధిని అందిస్తున్నాయి. మహిళా సంఘాలు వేలాది కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబనకు దారి చూపుతున్నాయి. సహకార వ్యవస్థ మనకు నేర్పేది ఏంటి అంటే, ఈ రోజుల్లో పోటీ ఎక్కువ, స్వార్థం పెరుగుతుంది, కానీ సహకారం మనకు ఒక గొప్ప విలువను నేర్పుతుంది. నా విజయం మాత్రమే కాదు, మన విజయం కూడా ముఖ్యమే. ఇదే భావన కుటుంబాలను బలపరుస్తుంది, గ్రామాలను అభివృద్ధి చేస్తుంది, దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సహకారం అనేది కేవలం సంఘాల్లో మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండాలి, పాఠశాలలో విద్యార్థుల మధ్య ఉండాలి, వ్యవసాయంలో రైతుల మధ్య ఉండాలి, కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్య ఉండాలి, సమాజంలో ప్రతి మనిషి మధ్య ఉండాలి. ఎందుకంటే సహకారం ఉన్నచోటే విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉన్నచోటే అభివృద్ధి ఉంటుంది.

0: నేటి యువత సహకార ఉద్యమంలో భాగస్వాములు కావాలి. డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి సహకార సంఘాలను మరింత బలోపేతం చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను అందించాలి. స్థానిక ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అప్పుడే సహకార ఉద్యమం మరింత బలపడుతుంది. మన జీవితంలో విజయం సాధించడానికి ప్రతిభ అవసరం. కానీ సమాజం విజయవంతం కావాలంటే సహకారం అవసరం. ఒక చెట్టు అడవి కాదు, ఒక నీటి బొట్టు సముద్రం కాదు, ఒక్క మనిషి సమాజం కాదు. అందరూ కలిసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే సహకారం ద్వారా సమృద్ధి అనే భావనను మన జీవితంలో ఆచరిద్దాం. ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా సహకార రంగంలో సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జాతీయ సహకార దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతవరకు అంతర్జాతీయ సహకార దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు
2: ఆరోగ్య జీవనం.
1: ఆరోగ్య జీవనం శీర్షికన కార్డియాక్ హెల్త్ గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో గత 25 ఏళ్ళుగా కార్డియాలజీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్,
0: మన

0: బాడీలో ఉన్న అవయవాలన్నిటిలో గుండె చాలా ప్రధానమైనది. ఈ గుండెకి సంబంధించి త్రూ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ రెండు మనం ఎలా ఫాలో అవ్వాలంటారు
1: సార్? 100% మనకు మన గుండె అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అవయవం. మామూలుగా మన లైఫ్ స్టైల్లల్లో ఈ స్ట్రెస్ ఒకటి, ఈ టెన్షన్స్, పని చేసేది, ఈ అన్నిట్లో ఫాస్ట్ ఫాస్ట్నెస్ అవన్నీ ఎక్కువైపోతున్నవి,
0: హడావిడి
1: హడావిడి ఎక్కువైపోతుంది చాలామందికి, స్ట్రెస్ ఎక్కువైపోతున్నవి, ఇంకా వాళ్ళకు టైము దొరకట్లేదు నిద్రకు పోదామన్నా. అంటే ఆ లైఫ్ స్టైల్ అనేది మనకు ఇంతకుముందు కంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది జీవన విధానం. దాంతో ఈ స్ట్రెస్ పెరగడం వల్లనే గుండె హార్ట్ అటాకులు వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్లో అప్పుడు చాలా వెరీ రేర్గా ఉండేది హార్ట్ అటాక్స్. ఒక 30 ఇయర్స్ క్రితం చూస్తే ఎవరో 100కి 1 2 ఉండేది. ఇప్పుడు దాదాపు ఈ గుండె సంబంధించిన బాధలు 100కి 20 to 30% అది అబోవ్ ఏజ్ 20-25 నుంచి మొదలుకొంటే అప్ టు ఇక 80 కానీ 90 కానీ ఎక్కువ అయిపోతుంది సార్. ఎందుకంటే జీవన శైలి విధానంలో చాలా స్ట్రెస్ పడుతున్నారు అందరూ. టైంకు నిద్ర లేకపోవడం, ఆహారం కూడా చాలామంది ఇప్పుడు ఇంటి ఆహారం అనేది దాదాపు చెప్పాలంటే తగ్గిపోయింది. ఎందుకంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల వాళ్ళకు వండుకునే టైం ఉండకపోవడము, ఆఫీస్ టైం ఎక్కువ, ప్రైవేట్ జాబ్లలో కూడా టైంకు రాకుంటే వాళ్ళకు, ఇవన్నీతో స్ట్రెస్, ఎవ్రీథింగ్ స్ట్రెస్. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, ఈ తొందరతనం అదే స్ట్రెస్. దాంతో ఈ మనకు ఆ ప్లాక్ రప్చర్ అంటాం, ఆ క్లాట్ ఫార్మేషన్ అనేది సడన్గా వస్తుంది ఈ స్ట్రెస్ వలన. అది రప్చర్ అయిపోయి బ్లడ్ ఆ వెజల్స్లో, మనకు హార్ట్కు 3 రక్తనాళాలు ఉంటాయి, రైట్ 1, లెఫ్ట్ 2. సో ఈ రక్తనాళాలు బ్లడ్ సప్లై హార్ట్ మజిల్కి సప్లై చేస్తాయి. ఈ వాల్వ్స్ డిఫరెంట్, వెజల్స్ డిఫరెంట్ సార్. వాల్వ్స్ అనేది మనకు హార్ట్లో నార్మల్గా మనకు గుండె నార్మల్గా చూస్తే 4 గదులు 4 వాల్వ్లు ఉంటాయి, రక్తనాళాలు 3 ఉంటాయి, బయట 1, రైట్ సైడ్ 1, లెఫ్ట్ సైడ్ 2. ఈ వాల్వ్కున్నో మళ్ళీ వెజల్స్కి రక్తనాళాలు డిఫరెంట్, వాల్వ్ లోపల ఉంటాయి, రక్తనాళాలు బయట ఉంటాయి. మనకు రక్తనాళాలు వచ్చే ఈ సంబంధిత బ్లాకేజ్ అనేది అది సడన్గా కావచ్చు, అది మెల్లమెల్లగా స్లోగా కూరుకుపోవడం జరుగుతుంటుంది. సో ఈ స్లోగా మెల్లమెల్లగా కూరుకుపోయి మెల్లమెల్లగా వాళ్ళ సింటమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. ఏదో మంచి అసిడిటీ అనుకుంటారు, లైట్, కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమందికి తెలియదు అమ్మంటలాగా.
0: సాధారణంగా ఎటువంటి సింటమ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సార్?
1: ఎస్, మీరు అది దట్ ఈస్ మో చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ఈ హార్ట్ పెయిన్ అనేది చెస్ట్ మధ్య భాగంలో వస్తుంది, అంటే ఇంగ్లీష్లో బుక్స్లలో రెట్రోస్టినల్ అంటారు. రెట్రోస్టినల్ అంటే చెస్ట్ మధ్యలో, అంటే మన నెక్ నుంచి మొదలుకుంటే కింద ఈ మనకు గ్యాస్ట్రిక్ అసిడిటీ ఏదైతే సింప్టమ్స్ వస్తాయో ఆ మధ్య చెస్ట్ మధ్య భాగంలో బరువు అనిపిస్తుంది, కొంతమందికి నడుస్తుంటే ఆయాసం వస్తుంది, కొంతమందికి అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి బర్నింగ్ లాగా ఉంటుంది, అసిడిటీ లాగా. ఇవన్నీ సింప్టమ్స్, మెయిన్ హార్ట్ సింప్టమ్స్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు అది. చాలామంది ఏంటంటే మధ్యలో వచ్చేసరికి అసిడిటీ అనుకుంటారు. హార్ట్ మనకు ఉండే లొకేషను చెస్ట్లో, మన చెస్ట్ మధ్య నుంచి లెఫ్ట్ సైడ్ 2/3 ఉంటుంది, రైట్ సైడ్ 1/3 ఉంటుంది, కానీ మనకు వచ్చే సింప్టమ్ మాత్రం చెస్ట్ మధ్యలోనే వస్తాయి, లెఫ్ట్ సైడ్ తక్కువ. అక్కడ నుంచి మళ్ళీ నెక్కు కానీ చేయికి లాగడము, ఇవన్నీ సింప్టమ్స్ వస్తాయి. దానిలో 2 రకాలు ఉంటాయి సార్ హార్ట్లో అటాక్లలో. ఒకటి మనకు మైనర్ అటాక్ అంటాము, ఇంకోటి మేజర్ అటాక్ అంటాము. ఈ మైనర్ అటాక్లో ఏంటంటే మనకు పని చేసినప్పుడు, నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, ఏదైనా ఎగ్జర్షన్లో, తిన్న తర్వాత, యాంగ్జైటీ అయినప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు వాళ్లకు పెయిన్ అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది, అది మైల్డ్ అటాక్ అంటారు. వాటిని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది వాళ్ళు అలా 3-4 టైమ్స్ వచ్చి నెగ్లెక్ట్ చేస్తే అది మేజర్ అటాక్ దారితీస్తుంది. మేజర్ అటాక్లో ఏమంటుంది, సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్.
0: మైనర్ అటాక్కు సింప్టమ్ లాగే ఉంటుంది అసలు మనకు తెలియదు వచ్చిందని.
1: మైనర్ అటాక్లో సింప్టమ్ తెలుస్తుంది సార్. సింప్టమ్ ఏంటంటే మనం నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు నొప్పి వస్తుంటుంది, అన్ఈజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్. మీరు ఇప్పుడు 1 ఫ్లోర్ ఎక్కారు సార్, 2 ఫ్లోర్ ఎక్కారు, కొద్ది ఛాతీలో అన్ఈజీగా ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపు కూర్చుంటాడు,
0: మామూలుగా అసలు మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కితే ఒక న్యాచురల్ అలుపు అందరికీ ఉంటుంది.
1: అది ఉంటుంది సార్. ఇప్పుడు సెకండ్ నుంచి అది కాకుండా ఇప్పుడు కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే ఆ అలుపు వస్తుంది, ఛాతీ మధ్యలో అన్ఈజీగా ఉంటుంది, బరువు అనిపిస్తుంది, అది 100% హార్ట్ సింప్టమ్స్. ఇక మేజర్ అటాక్లో ఎలా ఉంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్, అది స్వెట్టింగ్ వస్తుంది, చెమటలు వస్తాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమంది అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు, కొంతమంది పల్స్ తగ్గిపోయి మళ్ళీ అన్కాన్షియస్ బీపీ తగ్గిపోయి, ప్లస్ ఇవన్నీ సింప్టమ్స్, చేయి లాగడము, మళ్ళీ ఆ పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ నెక్, ఇవన్నీ మేజర్ అటాక్స్.
0: ఇవన్నీ అంటే ఆ స్టేజ్ వరకు కాకుండా అసలు గుండెకి సంబంధించి వ్యాధి ఉంది అనడానికి ఇంకా ఎర్లీ సింప్టమ్స్ లాగా ఏమైనా ఉంటాయా?
1: ఒకటి సార్, ఇప్పుడు మీకు ఫస్ట్

0: కొంతమందికి మైల్డ్ సింప్టమ్స్ తెలుస్తాయి. ఆ సింప్టమ్స్ మనకు డయాబెటిక్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది.
1: ఇది గుండె సమస్యకి, మధుమేహంకి, డయాబెటిస్కి చాలా లింక్
0: లింక్ 100% సార్.
1: ఈ డయాబెటిస్ వల్ల నొప్పి ఎందుకు తెలియదు సార్?
0: అది ఆ నర్వ్ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది సార్ మనకు. ఆ హార్ట్కు సప్లై చేసే, ఇప్పుడు మనకు కాళ్ళల్లో తిమ్మిళ్ళు వస్తాయి కదా, అలానే హార్ట్కు సప్లై చేసే నరాలలో కూడా ఆ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది. నర్వ్స్ ఎఫెక్ట్ వల్ల నొప్పి తెలియదు వాళ్ళకు. సో దానివల్ల మనకు నొప్పి ఆయాసం వస్తుంది వాళ్ళకు. కొంతమంది సైలెంట్ అటాక్ అంటారు. ఇంకా మనకు సిమ్టమ్స్ ఉండి కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి ఈసీజీ చేంజెస్ వస్తాయి. ఈసీజీ ఒక్కటి మనకు 100%లో మనకి ఎక్కడి పోయినా ఫస్ట్ ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నియరెస్ట్ ఎక్కడికైనా వెళ్ళేసేసి ఈసీజీ తీసుకుంటే దానిలో మనకు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉండొచ్చు హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళకు ఒక్కోసారికి కొంతమందికి అంత అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ కొలీగ్స్ సీనియర్స్ ఏమన్నా కార్డియాలజిస్ట్ కానీ ఎవరైనా ఫిజిషియన్స్ వాళ్ళకు, ఇప్పుడు అందరికి మనకు పేషెంట్ను కొంతమంది నామలనే ఇంటికి పంపించేస్తారు ఈసీజీ. సో అది ఎప్పుడు ఒకసారి సడన్గా నొప్పి వచ్చినప్పుడు కూడా ఈసీజీ నార్మల్ ఉంటుంది సార్?
1: ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఆ హాస్పిటల్లో ఈసీజీ తీశారు. ఈసీజీలో ఏమీ లేదు, ఈసీజీ నార్మల్గానే ఉంది. అయినప్పటికీ మనము అక్కడ నిశ్చయించుకోకూడదు,
0: ఎస్ సార్,
1: మనకి ఏ ప్రాబ్లం లేదు అని. వీ షుడ్ కన్ఫర్మ్ ఇట్.
0: ఎస్, అది ఎలా అంటే మనం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేసి అక్కడే ఉండి మన డాక్టర్ గారికి, వాళ్ళు మోస్ట్లీ చాలామంది రిపీట్ ఈసీజీ చేస్తారు, మళ్ళీ ఒక 1 అవర్ అక్కడ ఉంచేసి ఇంకొక బ్లడ్ శాంపుల్ ఒకటి ఉంటుంది సార్, అది ట్రోపో అంటారు, ట్రోపోనిన్. ఆ బ్లడ్ శాంపుల్లో కూడా తెలిసిపోతుంది అటాక్ వచ్చింది లేనిది. మళ్ళీ అంటే కొంతమందికి ఆ సిమ్టమ్స్ ఉండి ఈసీజీ కొంతమంది మైల్డ్ చేంజెస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఆ 1 అవర్ తర్వాత చేంజెస్ వస్తాయి. అప్పుడు మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, బెటర్ మనం తొందరగా 1 అవర్ వాళ్ళకైనా. కొంతమందికి పేషెంట్లకు హరిబరి ఉంటారు, పోవాలి పోవాలని, అట్లా వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసేసి కొద్ది కౌన్సిలింగ్ చేసి చెప్పి మనం మళ్ళీ రిపీట్ చేసుకొని మిగతా ఎకోకార్డియోగ్రామ్లో, చాలామంది అనుకుంటారు ఎకోకార్డియోగ్రామ్ చేస్తే హార్ట్, ఎకోకార్డియోగ్రామ్ తెలుస్తుంది హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఇంతకుముందు ప్రీవియస్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఫంక్షన్ ఏమన్నా ఉందా అది తెలిసిపోతుంది. సో ఈసీజీ ఒకటి, ఎకోకార్డియోగ్రామ్ ఒకటి, ట్రోపోనిన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు మన ప్రతి హాస్పిటల్లో ఎక్కడ పోయినా చిన్న నర్సింగ్ హోమ్లలో కూడా అందరు చేస్తున్నారు. ఇది
1: చాలా ముఖ్యమైన విషయం చెప్పారు, ఈసీజీ గురించి, తర్వాత 2D ఎకోగ్రామ్ గురించి, మీరు చెప్పిన ట్రోపోనిన్ టెస్ట్ గురించి. గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ మూడు టెస్టులు ఆధారంగానే మనం, మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అని
0: 90% డయాగ్నోస్ అవుతుంది సార్,
1: కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది డాక్టర్ గారు. అయితే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని ఇటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
0: అది ఇప్పుడు నవడేస్ మీరు అన్నట్టు ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము, ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్ సార్. ఎందుకంటే డ్యామేజ్ మజిల్కు, హార్ట్ మజిల్కు డ్యామేజ్ ఎక్కువైతుంది, ఓల్డ్ ఏజ్లో వాళ్ళకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్దీ మనకు ఆ యొక్క కొల్లాటరల్ సింటమ్, హార్ట్కు సప్లై చేసే నాళాలలో చిన్న చిన్న నాళాలు అవి కొద్దిగా పెద్దగా అయిపోయి బ్లడ్ సప్లై అనేది మిగతా ఒక ఏరియా బ్లాక్ అయినా కానీ ఇంకో ఏరియాకు బ్లడ్ సప్లై అందిస్తుంది. దానివలన ఆ ఓల్డ్ ఏజ్లో ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకు డ్యామేజ్, ఆ హార్ట్ ఫంక్షన్ బాగా డ్యామేజ్ కాదు. యంగ్ ఏజ్లో ఆ పిల్ల కాలువలు అంటాం కొల్లాటరల్స్, చిన్న వెజల్స్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది యంగేజ్. అందుకని యంగేజ్ హార్ట్ అటాక్స్ చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఒక, ఇంకా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ ఏ డిసీజ్ కానీ ప్రజెంట్గా చూస్తే మీరు, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా క్యాన్సర్లు ఇంకొక 5-10 ఇయర్స్లో చాలా ఎక్కువైతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యాన్సర్ అని జెనెటిక్స్, 99% డిసీజెస్ అన్ని జెనెటిక్స్. ఈ హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ జెనెటిక్స్, అది ఎవరు ఆపరు, ఇది ఒక ప్రాపర్టీ లాగా
1: జన్యుపరమ.
0: యంగ్ ఏజ్లో కనుక మన తల్లిదండ్రులకు కనుక హార్ట్ అటాక్ వస్తే నెక్స్ట్ జనరేషన్కు 90-70-80-90% ఛాన్సెస్ ఉంటాయి.
1: దే షుడ్ బి ఆల్వేస్
0: ఆల్వేస్ బి ప్రికాషన్స్. అందుకే మనం ఫాస్ట్గా, మనం కొంతమంది ఫాస్ట్గా అంటే టైప్ ఏ పర్సనాలిటీ అంటారు. టైప్ ఏ అంటే వాళ్ళకు ఫాస్ట్ పని చేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి, పని కాకుండా అదే ఆలోచిస్తారు. అది ఆ టైపు కొద్ది పర్సనాలిటీని మనం తగ్గించుకొని, ఆ స్ట్రెస్ని తగ్గించుకొని, నిద్ర కొద్దిగా మంచి మనకు 7-6-7 అవర్స్ మంచి నిద్రపోయి, మోషన్ ఒకటి, కాన్స్టిపేషన్ ఇస్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్ సార్. ఈ కాన్స్టిపేషన్ ఒకటి మనం ఉండకుండా చూసుకుని, నిద్ర బాగుండి, కొద్దిగా స్ట్రెస్ అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది లేని మానవుడు లేడు. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నామంటే టైం 5 నిమిషాలు ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్లో టెన్షన్ పడుతుంటారు, అది కూడా మేజర్ స్ట్రెస్. సో ఇవి మనం తగ్గించుకుంటే ఈ మన హార్ట్ అటాక్స్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు సార్. ఇంకా నెక్స్ట్ రొటీన్గా మీరు అడిగారు కదా,

0: రొటీన్ టెస్ట్లు ఒక ఏజ్ అంటే మామూలుగా 25-30 ఇయర్స్ దాటాక మనం చేయించుకోవాల్సినవి ఫస్ట్ షుగర్స్ అండి. షుగర్స్ అనేది ఇప్పుడు యంగ్ ఏజ్లో చాలామందికి వస్తున్నవి. కొలెస్ట్రాల్ ఒకటి. మీరు కొలెస్ట్రాల్ మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ చూడగానే చాలామంది ప్యానిక్ అవుతారు. ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ చూడగానే రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంత అవసరం లేదు, అంత ప్యానిక్ కావడం అవసరం లేదు. కొలెస్ట్రాల్తోనే హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ద స్మాల్ రిస్క్ ఫ్యాక్టర్ అంతే.
1: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: ఉండొచ్చు 100% సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్తో జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన కార్డియాక్ హెల్త్ గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు అన్నమయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమాచారి కీర్తన వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి.
2: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ ఈ చిత్రం నుంచి రమ్య బెహరా పాడిన వేదవ్యాస గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఇప్పుడు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సి నారాయణరెడ్డి గీతానికి పెంగియాల సంగీతం అందించిన పాట విందాం.

చివరిగా శ్రీ వెంకటేశ్వర వైభవం ఈ చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన ఆత్రేయ గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించిన పాట విందాం.

0: ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ ఢిల్లీ నుంచి రిలే.
1: నమస్కార్.

వాణి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ రమణ బృందం గారిచే నాదస్వరం వింటారు. శంకరాభరణ రాగం ఆదితాళం, త్యాగరాజ రచన, స్వరరాగ సుధారస.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ రమణ బృందంచే నాదస్వరం విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఈ వారం అతిథి శీర్షికన ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12:40 హిందీ కార్యక్రమంలో భాగంగా వంశ సంరక్షణ్ హమారా దైత్వ అనే అంశం గురించి అభిషేక్ అగర్వాల్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి బుద్ధవరపు లావణ్య గారి కథానిక నారాయణమ్మ ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో రాయదుర్గ వియాసిస్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఈ వారం అతిథి శీర్షికన ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత ఎనర్జీ సెక్యూరిటీకి కీలకమైన రిఫైనరీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు రాజస్థాన్లోని పచ్ పద్రాలో ప్రారంభిస్తారు. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్తో దీనిని నిర్మించారు. ఈ రిఫైనరీ హైవాల్యూతో క్రూడ్ను పెట్రోలియం ప్రాడక్టులుగా మార్చగలదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వర్షాభావ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్షించారు. దేశంలోని పలు ప్రాంతాలకు కరువు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా దేశవ్యాప్త

జూన్ మాసంలో 99 మిల్లీమీటర్లతో 40% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి మళ్లీ రోడెక్కాయి. ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రజాప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించిన మిడ్జిల్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 2.5 సంవత్సరాల కాలంలో అసలు వడ్డీ కలిపి మొత్తంగా 2,00,000 కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. 2 రోజులు కోస్తాంధ్రతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు భారత్, ఇంగ్లాండ్ మధ్య ట్రాఫోర్డ్ వేదికగా సాయంత్రం 7 గంటలకు 2వ టీ20 ప్రారంభం కానుంది. గత ఏడాది ఇక్కడ జరిగిన టీ20లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ ఏకంగా 304 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా తోడికోడళ్ళు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన కొసరాజు గీతానికి మాస్టర్ వేణు సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మనసంతా నువ్వే ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పాడిన సిరివేనల గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు గంగోత్రి. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గంగా, కల్పన, శ్రీవర్ధిని పాడిన వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సొంతం ఈ చిత్రం కోసం చిత్రపడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: చిత్రసీమలో ఇప్పుడు కొండపొలం. ఈ చిత్రం కోసం సత్యయామిని PVNS రోహిత్ పడ్న, MM కీరవాణి గీతం విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన అనంత శ్రీరామ్ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మనం చిత్రం కోసం శ్రేయో ఘోషాల్, అశ్విని, హరి పాడిన చంద్రబోస్ గీతానికి అనూప్ రూబెన్ సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు అన్వేషణ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

చిలకల ఒలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఘర్షణ. ఈ చిత్రం కోసం శ్రీనివాస్ పాడిన కులశేఖర్ గీతానికి హరీష్ జీరా సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు ఇప్పుడు. పోటుగాడు ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన రామజోగ శాస్త్రి గీతానికి అచ్చు సంగీతం అందించిన పాట విందాం.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్ తో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: చివరిగా సరదాగా కాసేపు ఈ చిత్రం కోసం హరిహరన్ కౌసల్యపర్ణ, ప్రవీణ్ లక్మా గీతానికి చక్రి సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 10 గంటలకు వార్తల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. మిర్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన ఈ ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యయనాన్ని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యక్షంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచే రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 2.5 సంవత్సరాల కాలంలో అసలు వడ్డీ కలిపి

మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి మళ్లీ రోడెక్కాయి. ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. భారత ఎనర్జీ సెక్యూరిటీకి కీలకమైన రిఫైనరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని పచ్ పద్రాలో ప్రారంభిస్తారు. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్తో దీనిని నిర్మించారు. ఈ రిఫైనరీ హైవాల్యూతో క్రూడ్ను పెట్రోలియం ప్రొడక్టులుగా మార్చగలదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వర్షాభావ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్షించారు. దేశంలోని పలు ప్రాంతాలకు కరువు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మంత్రులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా జూన్ మాసంలో 99 మిల్లీమీటర్లతో 40% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. నేటి నుండి 2 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా లవ్ స్టోరీ ఈ చిత్రం కోసం హరిచరణ్ పాడిన చైతన్య పింగళి గీతానికి పవన్ సిహెచ్ సంగీతం అందించిన పాట విందాం.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ప్రేమికుడు ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన రాజశ్రీ గీతానికి ఏఆర్ రెహమన్ సంగీతం అందించిన పాట విందాం.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన సిరివెన్నెల గీతం విందాం.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా 6/7/2026 తేదీ సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం చేస్తోంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు రైతులు శ్రోతలడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు సలహాలు ఇస్తారు. ఆసక్తిగల రైతులు శ్రోతలు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085 2324085 నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందండి. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు హ్యాపీ డేస్. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన వనమాలి గీతానికి మికీ జెమేయర్ సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు డియర్ కామ్రేడ్ ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్ పడ్న, రెహమాన్ గీతానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన పాట విందాం.

శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఓరి దేవుడా ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రశివలు ఇప్పుడు ప్రేమం చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన శ్రీమణి గీతానికి గోపి సుందర్ రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు అంటే సుందరానికి ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, కీర్తనా వేడ్ పాడిన రామజోగ శాస్త్రి గీతానికి వివేక్ సాగర్ సంగీతం అందించిన పాట విందాము.

చిత్రసీమలో చివరిగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ చిత్రం కోసం శశికిరణ్, శ్రావణ భార్గవి పాడిన వనమాలి గీతానికి మిక్కీ జీమియర్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వేచ్ఛాయుతమైన పారదర్శక ఎన్నికల నిర్వహణలో మీడియా ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. భారత ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో జ్ఞానేష్ కుమార్ ప్రసంగించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రక్షణ సమితి అనే తన రాజకీయ పార్టీ పేరును మార్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల కవితకు సూచించింది. 2 వారాల గడువులోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని తెలిపింది. లేని పక్షంలో ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పార్టీ దరఖాస్తును మూసివేయడం జరుగుతుందని చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. మిర్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన తన ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవ కారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 2.5 సంవత్సరాల కాలంలో అసలు వడ్డీ కలిపి మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. తెలంగాణలో JBM కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి

రోడ్డెక్కాయి. ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈ వారం అతిథి శీర్షికన ఆస్కర్ అవార్డు గ్రహీత శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయం వింటారు.
1: 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ఈ శీర్షికలో ఈరోజు మనతో విశిష్ట అతిథి ఉన్నారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ చెప్పే కంటే ఒక పాట వినిపిస్తాను, మీకు అర్థమైపోతుంది.

1990లో కల్కి, మనసు, మమత సినిమాలతో తెలుగువారికి స్వరకర్తగా పరిచయమై తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు హిందీ సినిమాలకి కూడా స్వరకల్పన చేసి తెలుగువారి పాటకి, బాణికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ని సంపాదించిన వారిలో ఒకరు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ స్టేజ్లపై తెలుగువారి ఔన్నత్యాన్ని చాటిన నాటునాటు పాట స్వరపరిచిన మోస్ట్ లవ్డ్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి గారు ఈరోజు మనతో ఉన్నారు.

0: ఆల్ ఇండియా రేడియోతో కీరవాణి గారి అనుబంధం వారి మాటల్లోనే తెలుసుకుందామా?
1: నమస్తే సార్.
2: నమస్కారం అండి.
1: ఆకాశవాణి స్టూడియోస్ కి ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం సార్.
2: సంతోషం అండి.
1: 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో మంది

0: ఆకాశవాణితో అనుబంధం ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను సార్. అయితే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలుపెట్టిన తర్వాత శ్రోతల్లో చాలా మంది కూడా వాళ్ళ అనుభవాలు మాకు చెప్పడం మొదలుపెట్టారు. లలిత సంగీతం వినడం, శాస్త్రీయ సంగీతం వినడం, సినిమా పాటలు వినడం, ఇవన్నీ కూడా ఆకాశవాణితోటే మొదలైంది. ఆర్ చైల్డ్హుడ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆకాశవాణి అని చెప్పేసి. సో ఒక్కసారి మీ చైల్డ్హుడ్ లోకి వెళ్దాం సార్.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి. అంటే 20 సంవత్సరాలు.
0: 20 సంవత్సరాలు.
1: 70 అంటే నాకు 9 సంవత్సరాలు అండి. అప్పటికి మా అమ్మమ్మ గారి దగ్గర ఒక రేడియో ఉండేది. అంటే అది ఏ బ్రాండ్ రేడియో నాకు తెలియదు. ఆ రేడియో నాకు చాలా ఇష్టం. అటువంటిది నాకు మళ్ళీ దొరకట్లేదు ఎక్కడ వెతికినా. దాంట్లో ఏంటంటే ట్యూన్ చేసేటప్పుడు మామూలు రేడియోని ట్యూనర్ అని కూడా అంటారు. ఆ ట్యూనర్లో ఆ డిస్ప్లేలో ఒక లైట్ వెలుగుతుంది. బ్యాండ్ విడ్త్ అంతా కూడా అన్నీ మీకు అందులో క్లియర్గా తెలుస్తాయి. సో అది చాలా నైట్ యూసేజ్కి కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉండేది, చాలా అట్రాక్టివ్గా ఉండేది. అటువంటి రేడియో మళ్ళీ నాకు దొరకడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఆ రేడియోలో నేను 1970 కర్ణాటక రాష్ట్రంలో మా నాన్నగారిది ఉన్నప్పుడు అప్పుడు నేను పాటలు వింటూ ఉండేవాడిని. సినిమా పాటలు ముఖ్యంగా ఆ రోజుల్లో ఎస్ రాజేశ్వరరావు గారు, మహదేవన్ గారు అటువంటి మహానుభావులు కంపోజ్ చేసిన సినిమా పాటలు వినడం, హిందీ మధ్య మధ్యలో హిందీ పాటలు, ఆ రకంగా నా బాల్యం గడిచిందండి అక్కడ. అప్పట్లో ఏంటంటే డ్రై సెల్స్ వాడేవాళ్ళం రేడియోలో వినడానికి, పవర్తో ఆపరేట్ చేసేవాళ్ళం కాదు. సో ఆ డ్రై సెల్స్ అయిపోయే కొద్దీ కూడా వాల్యూమ్ తగ్గిపోతూ ఉండేది, బాధగా ఉండేది. కొత్త బ్యాటరీలు, వాటిని మేము పల్లెటూళ్ళలో ముక్కలు అనేవాళ్ళం. డ్రై సెల్స్ని పల్లెటూళ్ళలో ముక్కలు అంటారు.
0: ముక్కలు
1: అంటే బ్యాటరీ ముక్కలని. 4 ముక్కలు కొని దేవయ్యా అనేవారు. అంటే 4 ముక్కలు కొని తెచ్చి అందులో వేస్తే మళ్ళీ వాల్యూమ్ సెట్ అయ్యేది, బ్రైట్గా వచ్చేది వాల్యూమ్, చాలా సంతోషంగా ఉండేది. సో అదొక ప్రాబ్లం అన్నమాట రేడియో వినేవాళ్ళకి, ముక్కలలో పవర్ అయిపోతుందనే ఒక ప్రాబ్లం. ఏమైనప్పటికీ అవన్నీ మరుపురాని నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అండి అప్పుడు రేడియో వినడం. అప్పట్లో సినిమా పాటలతో పాటు నాటికలు కూడా వచ్చేవండి, ఆ నాటికలు వినేవాడిని. ఇది కాకుండా సినిమా పాటలు అంటే నేను మాత్రం వినేవాడిని. మా అమ్మగారు, మా పిన్నిగారులు 3 ఉండేవారు. వాళ్ళు పోటీ పడి ఒక కార్యక్రమం కోసం ఎదురు చూసేవారు. అదేంటంటే సంక్షిప్త శబ్ద చలనచిత్రం.
0: అవును.
1: అంటే 3 గంటల తెలుగు సినిమాని పాటలు అవి తగ్గించేసి, ఫైట్ సీన్స్ ఉంటే యాక్షన్ సీన్స్ అనేది తగ్గించేసి, డైలాగ్ పోర్షన్స్ వరకు మాత్రమే ఉంచి ఎడిట్ చేసి 1 గంటకి కుదించి ఒక సినిమాని ప్రసారం చేసేవారండి. సో ఆ సినిమా వచ్చినప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఎదురు చూసినంత గొప్పగా ఎదురు చూసేవాళ్ళండి మా పిన్నిగారులు, మా అమ్మగారు, మాది జాయింట్ ఫ్యామిలీ. సో వాళ్ళందరూ కలిసి ఆ సినిమా 1 నెలకు 1 సారో 2nd సాటర్డే 2nd సండే వచ్చేది. అది ఒక్కొక్క సినిమా కుటుంబ కథా చిత్రాలు ముఖ్యంగా సంక్షిప్త శబ్ద చలనచిత్రం కోసం వాళ్ళు వెయిట్ చేయడం, ఆ సినిమా అంతా కూడా వాళ్ళు వినడం రేడియోలో, ఆ ఎంజాయ్ చేయడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుందండి.
0: సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేదా సార్? ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకొని
1: ఆల్మోస్ట్ వచ్చేదండి. ఎందుకంటే భారతీయ సినిమాలు, తెలుగు సినిమాలు అప్పట్లో డైలాగ్ ఓరియంటెడ్ అండి, డైలాగ్ డ్రామాసే. థియేటర్ నుంచి సినిమా వచ్చింది కాబట్టి ఆ కనెక్షన్, ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ వెళ్తా ఉంటే మొత్తం కథార్థం అయిపోయేదండి. మధ్య మధ్యలో ఫైట్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ అండర్స్టూడ్ అనమాట.
0: సార్ మీ కుటుంబంలో అందరూ కూడా చాలా క్రియేటివ్. మీ నాన్నగారు లిరిక్స్ రాసేవారు, మీరు కూడా మొదట్లో లిరిక్ రాశారు, అండ్ మీ ప్రొఫెషనల్ వర్క్లో ఆకాశవాణి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా సార్?
1: అంతకంటే ముందర చెప్తానండి ఆకాశవాణితో అనుభవం. ఈ కార్యక్రమాలు మొదలుపెట్టే ముందర పొద్దున్నే లేచి రేడియో ఆన్ చేస్తే కరెక్ట్గా నిర్దేశించినటువంటి ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసిన తర్వాత అక్కడ ఏం ఉండేది కాదండి, హిస్ నాయిస్ ఒకటి ఉండేది, అని ఒక హిస్ నాయిస్ ఉండేది. అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ రెడీ టు రిసీవ్ ద సిగ్నల్స్ అని అర్థం. ఆ హిస్ నాయిస్ తర్వాత ఒక బీప్ సౌండ్ వచ్చేది కంటిన్యూస్గా. ఆ బీప్ సౌండ్ నాన్ స్టాప్గా టీ అని వెళ్తూ ఉంటుంది. ఆ బీప్ సౌండ్ చాలాసేపు వెళ్ళిన తర్వాత అప్పుడు సిగ్నేచర్ ట్యూన్ స్టార్ట్ అవుతుంది. ఆ సిగ్నేచర్ ట్యూన్ తరరా అని ఒకటి వచ్చేది మన షెహనాయిలో. అది రాగానే ఆనందం అనమాట, అంటే కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పి. వచ్చిన తర్వాత వందే మాతరం వచ్చేది ట్రెడిషనల్ ట్యూన్లో, వందే మాతరం. అది వచ్చిన తర్వాత అప్పుడు అనౌన్సర్ వారు ఎవరైతే వాళ్ళు అప్పుడు డ్యూటీలో ఉన్నవాళ్ళు ఆకాశవాణి

0: అని సోయన్సో కేంద్రం అని చెప్పి ఆ రోజు కార్యక్రమాలు ఒక మెనూ కార్డులాగా మొత్తం ఎన్ని గంటలకు ఏమిటి ఎన్ని గంటలకు ఏమిటి అని చెప్పి మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏమేమి ప్రసారం అవుతాయని అవన్నీ చెప్పేవారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అని ఒకళ్ళు చెప్తే ఆకాశవాణి అని హైదరాబాద్ కేంద్రం ఇలా ప్లెయిన్గా ఒకళ్ళు స్టైలిష్గా ఇట్లా రకరకాల అనౌన్సర్లు రకరకాల స్టైళ్ళు నాకు గుర్తున్నాయండి ఇప్పటికీ. ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకోకుండా ఒకవేళ మనం మిస్ అయినా తెలుసుకోవడానికి వీలుగా వాణి అనే మ్యాగజైన్ ఉండేదండి.
1: అవును,
0: మీకు తెలుసో లేదు?
1: అవునవును సార్, వాణి మ్యాగజైన్ ఉండేది.
0: వాణి మ్యాగజైన్ నేను కొనుక్కునేవాడినండి. దాంట్లో ఏంటంటే అది పక్షపత్రిక, 15 రోజులకు ఒకసారి ఎదర రాబోయే ఆకాశవాణి కార్యక్రమాలన్నీ కూడా వారందరూ డీటెయిల్స్ ఇచ్చేవారు. కాకపోతే నాకు బాధ కలిగేది ఏంటంటే మీరు కోరిన పాటలు అనే కార్యక్రమంలో ఏ సినిమాలో పాటలు వేస్తారు అనే డీటెయిల్స్ ఉండేవి కాదండి. డీటెయిల్స్ ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని. కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఎప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమం ఉందన్నది మాకు తెలుసుకునేవాడిని ముందర. సో ఆ రకంగా దినచర్యలో రేడియో ఎట్లా భాగం అయిపోయింది అన్నది దానికోసం చెప్తున్నాను.
1: ఇప్పటికీ కూడా మీరు ఇందాక అన్నట్టుగానే హిస్ సౌండ్ తర్వాత బీప్, సిగ్నేచర్ ట్యూన్, వందే మాత్రం, మంగళధ్వనితో కార్యక్రమాలు అలాగే మొదలవుతున్నాయి సార్. కార్యక్రమాలు రూపు మార్చుకున్నాయి విత్ టైమ్, బట్ ఆ కోర్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి సార్.
0: నాకు 1972లో కాకినాడకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ చదువుకోవడానికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అప్పుడు మీరు కోరిన పాటలు అని కానీ, శ్రోతలు కోరిన పాటలు అని కానీ, చిత్తరంజని, మనోరంజని, జనరంజని ఇట్లాంటి రకరకాల టైటిల్స్తో మనం అడిగిన సినిమా పాటలు ఒక్కొక్కసారి ఒక పాట అనౌన్స్ చేసి ఫలానా ఊరి నుంచి ఫలానా వాళ్ళు అడిగారు అని పేర్లు చెప్పేవారండి. ఒక్కొక్కసారి చెప్పరు, అది అండర్స్టూడ్ ఇది, ఎందుకంటే దాని ఆ పేర్లన్నీ చదివే బదులు ఒక పాట ఎక్స్ట్రాగా వేయచ్చు అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాల్లో పేర్లు చెప్పరు. ఏదేమైనప్పటికీ ఆ కార్యక్రమం కోసం కళ్ళు కాయలు కాచేలాగా, కళ్ళు కాయలు కాదండి చెవులు కాయలు కాయడం ఏదో మొత్తానికి అట్లా ఎదురు చూడడం, ఆ కార్యక్రమంలో మనకు నచ్చిన పాటలు రాకపోతే తిట్టుకోవడం, అనౌన్సర్ని తిట్టుకోవడం, అంటే మొత్తం అంతా అనౌన్సర్ చేతిలో ఉంది అనే భావంతో
1: అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కూడా అలాగే ఉంది సార్. అంటే ఆకాశవాణి ఇస్ ద ఓన్లీ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో కూడా, వివిధ భారతి, రెయిన్బో ఎఫ్ఎం లో కూడా ఇప్పటికీ మీరు కోరిన పాట, మీ కోరికే ఈ పాట, జనరంజని ఇవన్నీ ఉన్నాయి సార్. అయితే మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, చాలా తక్కువ సేపు చదువు, ఎందుకంటే 20 పేర్లు పంపిస్తారు సార్, వీధి పేరుతో పాటు అన్ని పంపిస్తారు. సో కొంచెం కన్స్ట్రిక్ట్ చేస్తాం, బట్ చదివే ప్రయత్నం తప్పకుండా చేస్తాం సార్. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మీరు ఒక పాట కోరండి సార్, మీకోసం ప్లే చేస్తాం.
0: 1972లో నేను ఎక్కువగా నేను విని ఇష్టపడిన పాటలు, అప్పట్లో ఎందుకో కన్నవారి కళలు అనే సినిమాలో పాటలు వచ్చేవండి రేడియోలో, అది అవి వింటే వెంటనే రేడియో గుర్తొస్తుంది. అందులో ఒకనాటి మాట కాదు, ఒకనాడు తీరిపోదు అనే పాటని ప్లే చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నానండి.
1: తప్పకుండా ఒకనాటి మాట కాదు అనే పాట కన్నవారి కళలు చిత్రం నుంచి కీరవాణి గారి కోరిక మేరకు ఆకాశవాణి హైదరాబాద్ ప్రసారం చేస్తుంది.
0: ధన్యవాదాలండి.

0: అప్పుడు మా ఇంట్లో ఒకటే రేడియో ఉండేదండి. ఆ రేడియో ఈ మీరు కోరిన పాటలు వచ్చేటప్పుడు ఒక పక్కన పెట్టి వింటే ఇంటిల్లిపాది వినొచ్చు, అది చెవులతో విని ఆనందించేదే. కాకపోతే నేను మా తమ్ముడు దెబ్బలాడుకునేవాళ్ళమండి. ఆ కార్యక్రమం వచ్చినప్పుడు రేడియో నా దగ్గర ఉండాలి అండి, నా ఒళ్ళో ఉండాలి. ఏంటో డిఫరెన్స్, ఒళ్ళో ఎవరి ఒళ్ళో ఉన్నా అందరికీ వినపడుతుంది వాల్యూమ్ పెడితే, కానీ దానికోసం మీ ఇద్దరం కొట్లాడుకునేవాళ్ళం అండి. అదొక కాన్స్టెంట్ ప్రక్రియ. తర్వాత మేము స్కూల్కి బయలుదేరి వెళ్ళి నడిచి వెళ్తూ ఉంటే దారిలో ఇళ్లలోంచి రేడియో 7:15కి పాడి పంటలు అనే కార్యక్రమం, దాని సిగ్నేచర్ ట్యూన్ వినడం, అది అంటే అది వింటే మన స్కూల్ రోజులు గుర్తొస్తాయండి. ఇది కాకుండా కార్మికుల కార్యక్రమం అని ఒకటి ఉండేదండి. ఆ కార్మికుల కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ నాకు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చి, మా ఇంట్లో పనిచేసే కార్మికులు అంటే మా డ్రైవర్ రాజు అని ఉన్నాడండి. సో ఈ రాజుకి రింగ్ టోన్గా పెడదామని చెప్పి నేనే నా స్టూడియోలో ఆ కార్యక్రమం రింగ్ టోన్ నేను హార్మోనియం వాయించి రికార్డ్ చేసి
1: వావ్,
0: అది రాజు రింగ్ టోన్గా నేను పెట్టానండి. మీకు వినిపిస్తాను నేను వాయించింది.
1: వినిపించండి.
0: ఆ రింగ్ టోన్ వస్తే నాకు రాజు ఫోన్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట.

0: ఇది నేనే వాయించానండి.
1: యు రిమెంబర్ ఇట్ సో క్లోజ్ టు ద డీటెయిల్ సార్.
0: నేను వాయించి రికార్డ్ చేసి అది రాజుకి రింగ్ టోన్ గా నేను పెట్టడం జరిగిందండి. సో అట్లాగా
1: రాజుతో పాటు నేను కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్.
0: తర్వాత ఆ రోజుల్లో విన్న కార్యక్రమాల్లో పాడి పంటల్లోనూ పలానా పైరు వేశామండి, దాంట్లో ఏదో ఎర్ర పురుగులు పడుతున్నాయి, తెగులు పంటకు సోకిందంటే దానికి ఏ మందులు వాడాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడాలనేవి కూడా నిపుణులు సలహాలు ఇచ్చే ఆ కార్యక్రమం కూడా ఉంటూ ఉండేదండి. అవంటే అంటే వాటితో మనకు సంబంధం లేకపోయినా అవి కూడా వినడం, పని ఉన్నా లేకపోయినా అట్లా అంటే వినడం.
1: సార్ మరి ఎటువంటి బ్రాడ్కాస్టింగ్ మీడియంస్ లేనప్పుడు, రేడియో ఒక్కటే బ్రాడ్కాస్టింగ్ మీడియంగా ఉన్నప్పుడు, అటు న్యూస్కి కానివ్వండి, పాటలకి కానివ్వండి, లేదంటే ఎంటర్టైన్మెంట్, మీరు అన్నట్టు సంక్షిప్త శబ్ద చిత్రాలు, ఇవన్నీ రేడియో అందించింది. ఆ రకంగా అసలు ఎక్కడో కోల్కతాలో రవీంద్ర సంగీత్ వాయిస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ రవీంద్ర సంగీత్ ఉంది, ఇది ఇలా ఉంటుంది అని తెలిసేది. సో అట్లా మీరు అప్పుడు విని ఇష్టపడ్డ మ్యూజిక్ ఫార్మాట్స్ కానివ్వండి, ఫోక్ ఫార్మాట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా?
0: చాలా ఉన్నాయండి, చెప్తానండి. ముఖ్యంగా మీరు న్యూస్ అన్నారు కాబట్టి, కాకినాడలో నాకు బాగా గుర్తు ఏంటంటే ఒక పార్క్ ఉండేదండి, రామచంద్రరావుపేటకి వెళ్లే దారిలో ఒక పార్క్ ఉండేది పెద్దది. ఆ పార్కులో సాయంత్రం వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా, పిల్లలు పెద్దలు, వాళ్ళు బెంచీల మీద కూర్చుని ఒక ధ్వజస్తంభంలాగా ఒక సెంటర్లో ఒక పోల్ ఉండేది, దానికి ఒక కట్టేసి ఉండేదండి రేడియో, దాంట్లో ఈవినింగ్ న్యూస్ వచ్చేదండి. ఆ న్యూస్ వినేవాళ్ళు. ఇప్పుడంటే న్యూస్ చాలా చేతి వేళ్ల మీద న్యూస్ తెలుస్తూ ఉంది ఎప్పటికప్పుడు, ఇప్పుడు అలా కాదు. మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి అనుకుంటాను, రోజుకి 3 సార్లు 2 సార్లు న్యూస్. అది కూడా ఏంటండి, ఒక్కొక్కసారి ప్రాంతీయ వార్తలు, ఒక్కొక్కసారి ఢిల్లీ నుంచి రిలే అంటారు, ఢిల్లీ న్యూస్ మళ్ళీ లోకల్ ఛానల్స్ రిలే చేస్తుంటాయి ఇంగ్లీష్లోను, సంస్కృతంలో కూడా స్టార్ట్ చేశారు కొన్నాళ్ళకి.
1: ఉంటుంది
0: వాకాషు ఎంత అని చెప్పి అది. సో అవన్నీ పార్కులో కూర్చుని అందరూ కూడా అక్కడ ఆసక్తిగా ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తూ వినేవాళ్ళు అన్నది, ఎందుకంటే ఇంపార్టెంట్ న్యూస్ అంతా న్యూస్ పేపర్స్లో మర్నాడు వస్తుంది, కానీ న్యూస్ పేపర్ కన్నా రేడియోలో కొంచెం న్యూస్ ముందర వస్తూ ఉండేది. ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయండి. కొన్నాళ్ళ తర్వాత నాకు ఏమైందంటే, మా నాన్నగారు నాకు 2-in-1 కొనిచ్చారండి. 2-in-1లో ఏంటంటే, మన రేడియోలో వచ్చే కార్యక్రమాలని క్యాసెట్లో రికార్డ్ చేసుకునే సౌకర్యం ఉన్నటువంటి పరికరం, టేప్ రికార్డర్ కమ్ రేడియో. దాంట్లో నేను మేము కొవ్వూరు షిఫ్ట్ అయిన తర్వాత వాయిస్ ఆఫ్ అమెరికా అని ఉండేదండి శ్రీలంక, షార్ట్ వేవ్లో వచ్చేది అది. దాంట్లో వెస్టర్న్ మ్యూజిక్ వినడం, రేడియో సిలోన్లో బినాకా గీత్మాల వచ్చేదండి. అంటే ఆ వారం బాగా ప్రాచుర్యం పొందిన పాటల్ని అమీన్ సయానీ గారు వాటికి కౌంట్ డౌన్ పద్ధతిలో టాప్ 20 నుంచో టాప్10 నుంచో మొదలుపెట్టి టాప్1 వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన వ్యాఖ్యానం చెబుతూ ఆ పాటను ప్రజెంట్ చేసే విధానం చాలా ఆకట్టుకునేదండి.

0: శ్రోతల్ని. అవి వినడం, నెంబర్ వన్ సాంగ్ ఈ వారం ఏంటని దానికోసం ఉత్కంఠతో ఎదురు చూడడం. నాకు బాగా గుర్తు ఒకసారి నెంబర్ వన్లో క్యాహువా తేరావాదా అనే పాట వచ్చింది, హమ్ కిసి శిఖర్ నహి సినిమాలో. సో ప్రతి బుధవారం వస్తుందంటే పండగ అనమాట అండి. మంచి సూపర్ హిట్ సాంగ్స్ వినొచ్చు, హిందీ పాటలు అనేవి అదొకటి అండి. తర్వాత నేను ఎప్పుడు కూడా నేను మీరు కోరిన పాటలకి నేను ఎప్పుడు ఉత్తరాలు రాయలేదండి, ఎందుకంటే మన ఉత్తరం వాళ్ళు చూస్తారా చెత్తపుట్లో పాడేస్తారా అని చెప్పి నాకు ఒక నిరాశావాదం ఉండేది. కాబట్టి ర్యాండమ్గా నాకు నచ్చిన పాటలు వస్తాయని ఆశతో ఎదురు చూడడం. ఒక్కొక్కసారి కార్యక్రమం చివరిలో మంచి పాట వస్తుందండి, అది సగంలో పల్లవి ప్లే అవగానే ఆపేస్తారు. అప్పుడు అప్పుడు తిట్టుకునే తిట్లు, నేను తిట్టుకునే అనౌన్సర్ను, అంటే ప్రతిదానికి అనౌన్సరే కారణం అని భావిస్తూ ఇంకెవరుంటారని మనకి వాళ్లే మన కనెక్షన్ రేడియోలో. వాళ్ళని తిట్టుకునే తిట్లు వర్ణనాతీతం ఉంటుంది. మంచి చక్కటి పాట మధ్యలో ఆపేశారే అని చెప్పి ఆ పాట మళ్ళీ ఎప్పుడు వస్తో తెలియదు, అది ఒక ఏడాది పడద్దో ఆరు నెలలు పడద్దో. ఇప్పటిలాగా ఇంటర్నెట్ లేదు కదండి, ఆ పాట వినాలంటే మళ్ళీ అదృష్టం ఉండాలి. ఇవన్నీ బాగా గుర్తున్నాయండి నాకు. తర్వాత మిడ్ నైట్ అయ్యేసరికి రాత్రులు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఉండేవాడి, ఎండి రామనాథన్ గారు, ఇట్లా ద్వార వెంకట స్వామి నాయుడు గారు, ఇట్లా రకరకాల మహానుభావులు గాత్ర కచేరీలు కానీ వయలిన్ వీణ ఇవన్నీ రాత్రి 9 గంటలకో 10 గంటలకో స్టార్ట్ చేస్తే ఒక గంట సేపు ఉండేదండి. అది మాకు నిద్రపోయే టైము. అంటే నిద్ర ఎందుకు, నిద్రపోయే టైం ఎందుకన్నా అంటే అవి అర్థం కాక కొంతను, అంటే ఆ ఏజ్కి అప్పట్లో ఏజ్కి ఆ క్లిష్టమైన శాస్త్రీయ సంగీతం కొంత అర్థం అవుతుంది, కొంత బాగుంటుంది, కొంత అర్థం అవ్వదు. ఎప్పుడైతే మీకు అర్థం కాదో నిద్ర వచ్చేస్తుంది అట్లాగా. బట్ అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకునే ఉండండి నేను. ఇది కాకుండా శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడినటువంటి సినిమా పాటలను ఒక కార్యక్రమం వచ్చేది. అట్లాగే ఆగస్టు 15 వస్తే లేదా రిపబ్లిక్ డే వచ్చినా దేశభక్తి గీతాలు ప్రసారం చేసేవాళ్ళు. ఫోక్ మ్యూజిక్ని ప్రమోట్ చేయడానికి లోక్ సంగీత్ అని ఒక కార్యక్రమం ఉండేది. ఇట్లాగా ఇవన్నీ ఉంటా ఉండేయండి. నేను రికార్డ్ చేసుకున్న అవన్నీ కూడా డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకున్నానండి. నేను అప్పుడు నేను చెప్పేది 1976లో నేను రేడియో నుంచి రికార్డ్ చేసుకున్నవి, అవి అవే ఫైల్స్ సేమ్ క్వాలిటీ, అవి డిజిటైజ్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండి రామనాథన్ గారి నేను రికార్డ్ చేసుకున్నవి, మీకు కొన్ని ఓపెనింగ్స్ వరకు వినిపిస్తానండి. అవి నేను అన్ని రేడియోలో రికార్డ్ చేసుకున్నవి.
1: మహాగణపతి నాటరాగం.
0: ఇది ఒకటండి, ఇది విజయవాడ కేంద్రం.
2: ధార్వాడ్ గుల్బర్గ ఎండి రామనాథన్న వ్రహాడు గారికి గిరిపాయి త్యాగరాజుల కృతి షహానా రాగ ఆదితళ.
0: ఇది ధార్వాడ్ గుల్బర్గా కేంద్రం నుంచి నేను కర్ణాటకలో ఉన్నప్పుడు రికార్డ్ చేస్తుందండి.
3: ఎండి రామనాథన్ గారి గానం రికార్డ్. ముందుగా పరిపాలయ పరిపాలయ రీతిగౌళ రాగం రూపక తాళం.
0: ఇది ఒకటి. రకరకాల అనౌన్సర్లు మారుతున్నారు చూడండి.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగీత సూత ఎండి రామనాథన్ గానం నీలాంబరి రాగంలో రామ రామ అనే గీతన.
0: ఇట్లాగా ఇవన్నీ సేమ్ అవన్నీ ఫైల్స్ అన్ని అప్పుడు రికార్డ్ చేసినవి. ఈ చేసిన ఫైల్స్ అన్నీ నేను డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకుని నాకు ఎప్పుడు కావాల్సి అప్పుడు వినేది అంటే వీలుగా నేను పెట్టుకున్నాను.
5: ఆల్ ఇండియా రేడియో ఆర్కైవ్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర?
0: అంటే అన్నీ కాదండి, నాకు నచ్చినవి
5: నచ్చినవి.
0: అట్లాగే హిందీ పాటలు అవి వినేటప్పుడు యాడ్స్ వచ్చేవండి మధ్య మధ్యలో, రకరకాల రాబోయే సినిమాల తాలూకు ట్రైలర్స్, తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలు అవన్నీ ఉన్నాయండి నా దగ్గర. మొత్తం అవన్నీ రికార్డ్ చేసి, ఎందుకంటే అవన్నీ వింటే బాల్యం గుర్తొస్తుంది కాబట్టి ఆ యాడ్స్ ట్రైలర్స్ మొత్తం ఆల్ ఇండియా రేడియోలో వచ్చినవన్నీ కూడా నా దగ్గర రికార్డ్ చేసి పెట్టుకుని ఉన్నాయండి. ఎప్పుడైనా ఇప్పుడు మేమున్నది కొవ్వూరు కాబట్టి కొవ్వూరుకి విజయవాడ కేంద్రం విశాఖపట్నం కేంద్రం సమానంగా లాగుతూ ఉండేవండి. మేము లాగడం అంటాం అంటే
5: ఫ్రీక్వెన్సీ
0: ఫ్రీక్వెన్సీ రీచబిలిటీ. అయితే దాంట్లో హిస్ నాయిస్ ఎక్కువ ఉంటుందండి, హిస్ నాయిస్ ఎక్కువను దాని తాలూకు ఒరిజినల్ డేటా తక్కువ ఉంటుందండి. మీకు ఆ కేంద్రానికి సమీపించే కొద్దీ కూడా హిస్ నాయిస్ పోయి పెర్ఫెక్ట్ సౌండ్ మీకు బ్రాడ్కాస్ట్ అవుతుంది. దానికి అది నేను కనిపెట్టింది ఎప్పుడంటే మా చిన్నాన్నగారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు,

0: హైదరాబాద్లో. వారి దగ్గరికి వచ్చిన రోజులు నేను రేడియో కూడా ఉండేది. అప్పుడు ట్యూన్ చేస్తే చాలా అద్భుతమైన సౌండ్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయి అప్పుడు నేను కనిపెట్టింది ఏంటంటే, ఓహో, బ్రాడ్కాస్ట్ కేంద్రానికి దగ్గరలో ఆ ఊళ్ళో ఉంటే ఎంత దగ్గరగా ఉంటే అంత క్లారిటీ ఉంటుందన్నమాట. దూరం వెళ్లే కొద్దీ కూడా హిస్ నాయిస్ ఎక్కువ ఉండి అసలు విషయం తగ్గిపోద్దని చెప్పి నేను కనిపెట్టానండి. అప్పుడులోనే వివిధ భారతి వినడం ఇవన్నీ కూడా బాగా అలవాటైందండి. అప్పుడు ఇవన్నీ వాణిజ్య ప్రకటనలతో కూడిన ఇవన్నీ కూడా.
1: సార్, మీరు కంపోజ్ చేసిన పాటల్లో, సార్ ఇనీషియల్గా మీరు కంపోజ్ చేసిన పాటల్లో కూడా కొంత ఎక్స్పెరిమెంటింగ్ ఉండేది, శాస్త్రీయ సంగీతం ఉండేది, అలాగే శాస్త్రీయ సంగీతంలో రాగాలతో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు సార్, కంటిన్యూస్గా ఒకటే ఉండకుండా. అండ్ అలాగే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. ఇది ఎలా వచ్చింది సార్?
0: దానికి కూడా ఒక కార్యక్రమం చెప్తానండి, సంగీత్ సరిత అని మీరు విన్నారా?
1: ఎస్ సార్.
0: సంగీత్ సరిత అనే కార్యక్రమం మార్నింగ్ 6:30 to 6:40 పది నిమిషాలే సంగీత్ సరిత అని వచ్చేదండి. ఒక వాయిస్, ఒక ఫిమేల్ వాయిస్ వచ్చేది, దానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉండేది. సంగీత్ సరితలో ఏం చెప్పేవారంటే, ఒక రాగం తీసుకునేవారు, దాన్ని హిందుస్థానీ సాంప్రదాయంలో ఏమంటారు, కర్ణాటక సాంప్రదాయంలో ఏమంటారు అని చెప్పి రెండింటికి ఉదాహరణగా ఒక ప్రసిద్ధులు పాడిన ఒక కీర్తనం అట్లాంటివి ఒక జావళీలు కానీ ప్లే చేయడం, ఆ తర్వాత దాని ఆరోహణ అవరోహణ చెప్పడం, చెప్పిన తర్వాత ఈ రాగాన్ని బేస్ చేసుకుని సినిమా పాటలు ఏమైనా ఉన్నాయా అని ఆ పాటను ప్లే చేయడం, ఇవన్నీ కలిపి ఈ 10 నిమిషాల్లో ఆ కార్యక్రమం ఉండేది. మోస్ట్ ఎంటర్టైనింగ్, మోస్ట్ ఎడ్యుకేటివ్గా ఉండేదండి సంగీత సరిత. ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. ఆ చాలా చక్కటి కార్యక్రమం అండి సంగీత సరిత అనేది. సో అది వినడం ద్వారా కూడా శాస్త్రీయ సంగీతం మీకు కాంప్రహెన్సివ్గా నేర్చుకునే అవకాశం రేడియో కల్పించిందని నా ఉద్దేశం అండి.
1: అంటే డెఫినెట్గా ఒక అకాడమిక్ థియరీ ఆఫ్ శాస్త్రీయ సంగీతం కామన్ మ్యాన్కి అందించిందనే చెప్పొచ్చు సార్ సంగీత సరిత ద్వారా.
0: మీకు ఇన్పుట్, గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అది పునాది అన్నారు వేటూరు గారు. అని మనం విన్నదే మనకి పెట్టుబడి. సో నేను విన్న వాటిల్లో ఈ వాయిస్ ఆఫ్ అమెరికా అనే స్టేషన్ ద్వారా నేను విన్న ఇంగ్లీష్ పాటలు చాలా ఉన్నాయండి చిన్నప్పటి నుంచి. అలా కాకుండా రేడియో సిలోన్ ద్వారా విన్న హిందీ పాటలు, ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా విన్న తెలుగు పాటలు, ఇవి కాకుండా వెంజిమూరి సీత, వెంజిమూరి అనసూయ గారు వారు చాలా పరిశోధనలు చేశారని వాళ్ళు మన ఇండియన్ ఫోక్ మ్యూజిక్ మీద, వారి పాటలు వస్తూ ఉండేవండి ఫోక్ సాంగ్స్.
1: ఫోక్ సాంగ్స్
0: అప్పట్లో నేను 1979 రాగాల యుద్ధం అని చెప్పి ఒక నాటిక రాశానండి.
1: నాటిక రాశాను
0: నేను, రాశానండి. అప్పుడు నాకు 18 ఏళ్ళు అండి. రాస్తే దాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేయించాలని చెప్పి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయితే చిత్తరంజన్ గారిని కలవండి అని చెప్పారండి. ఆయన కూడా విన్నారు, విని మెచ్చుకున్నారు. ఎందుకో అది ప్రయత్నం ముందుకెళ్ళలేదు. బట్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి నేను 1979 వచ్చి చూడడం జరిగిందండి. అప్పుడు ఆ బూత్స్ అన్నీ కూడా చూపించారు, చిత్తరంజన్ గారే దగ్గరుండి చూపించారు అన్నీ. అదొక మరపురాని ఎక్స్పీరియన్స్ అండి. అదే రోజుల్లో నేను మా అక్కడ కర్ణాటకలో మేము మా పొలాల్లో నేను పనిచేసుకుంటున్న రోజుల్లో ఏదొస్తే అది రికార్డ్ చేస్తూ ఉన్నాను రేడియోలో. ఏదొచ్చిన పాటలే కాదు, ఆ కోవలోకే చెందిందే అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మరి చెన్నారెడ్డి గారి ప్రసంగాన్ని రికార్డ్ చేశానండి నేను రేడియోలో వస్తుంటే. ఇదిగోండి,
2: దళిత సోదరులు కానీ వారికి ఎంత ఉందో మీకు నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ సంఖ్య పెరిగిపోతూ ఉంటే వారందరి తగిన సదుపాయాలు వీరు కల్పించలేకుండా పోతున్నారు. వీరి ఆదాయం పెరుగుతూ ఉన్నా కావలసిన ఇంతమంది పెద్ద సంఖ్యలో ఉన్న పిల్లలకు చదువులు చదివించడం సాధ్యం కాదు. చదువులు చదివించడమే కాదు, ఆరోగ్యంగా ఉండడానికి, బట్టలు బాగా తడుకునడానికి, ఆరోగ్యంగా తినడి తినడానికి ఏమి సాధ్యం లేకుండా పోతే ఏ విధంగా మన మొత్తం సమాజం దెబ్బతింటుందో నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.
0: అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మర్రి చెన్నారెడ్డి గారి ప్రసంగం 1978 నేను రికార్డ్ చేశానండి మా పొలంలో కూర్చుని అక్కడ. అదే విధంగా ర్యాండమ్గా రికార్డ్ చేస్తున్నప్పుడు నేను మంచం మీద పడుకు నిద్రపోతూ, చెరువుగట్టు మీద నిద్రపోతూ ఒక అద్భుతమైన గీతం విన్నానండి నేను, ఒక గజల్. ఎకేన ఇక్ షమ్మ అంధేరేమే జలాయే రఖియే, అద్భుతమైన వాయిస్, రికార్డ్ చేసుకున్నాను కానీ అది ఎవరు పాడారో తెలియదు. అది దాని క్రెడిట్స్ ఏమీ లేవు, ఎందుకంటే మధ్యలో వచ్చింది, మధ్యలో నేను రికార్డ్ నేను చేశాను కాబట్టి. ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాక ఇప్పట్లో అంటే మీకు అది షజమ్ అని కానీ గూగుల్ సెర్చ్ కానీ ఉన్నాయండి. ఒక పాట ప్లే చేస్తే అది ఎక్కడో
1: తెలిసిపోతుంది.
0: అప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు ఎవరో ఒక రాయచూరులో ఒక విద్వాంసులు నేను పాడి వినిపిస్తే అది చిత్రా సింగ్ గారి గజల్ అని చెప్పారంట, జగజీత్ సింగ్ గారి భార్య.

0: ఆవిడ పాడిన గజలు అని చెప్పి అప్పుడు చెప్పారు. సో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దాని తాలూకు అడ్రస్ తెలుసుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చిన రోజులండి అవి. ఇప్పుడు అంత కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు అంత ఈజీ కానే కాదు ఆ రోజుల్లో. బట్ కొంతమంది క్రికెట్ కామెంటరీ వింటూ చెవి కంటించేసిన వాళ్ళండి రేడియో. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, నాకు క్రికెట్ అర్థం కాదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళేవాడిని కాదు. కానీ చాలామంది వీధుల్లో అక్కడెక్కడ రేడియోకి అంటుకుపోయి ఉండేదండి వాళ్ళు. మధ్య మధ్యలో ఆ స్కోర్ విని వాళ్ళు కేకలు పెట్టడం, ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయండి.
1: రేడియో ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం ఒక ఎత్తు అయితే సార్, టెక్నాలజీ ఇంత మారింది, క్యాసెట్ల నుంచి సీడీలు, సీడీల నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మనం సాఫ్ట్ కాపీ లాగా స్టోర్ చేసుకుంటున్నాం, ఇవన్నీ దాటుకొని వచ్చి మీరు ఫోన్లో సేవ్ చేసుకోవడం రియలీ ఇట్ ఈస్ గ్రేట్ సార్.
0: ఎందుకంటే నాకు ఏమి ఇష్టం కాబట్టి అండి. ముఖ్యంగా రేడియోని నేను బాగా ఎక్కువగా నాకు అలవాటు పడింది, ఒక్కొక్కసారి జ్వరం వచ్చేదండి. జ్వరం వస్తే స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని పడుకుని ఉండడమే, ఏమీ చేసేది ఏం పని లేదు. అటువంటిప్పుడు నా రాత్రి నిద్రపోయేటప్పుడు బెడ్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే రేడియోని పక్కన పెట్టుకుని పడుకోవడం ఆన్ చేసి, అప్పుడు బావగారు ఏం బాగున్నారా అని చెప్పి ఒక కార్యక్రమం వచ్చేదండి. అంటే ఇద్దరు బావగారు వరుస కలుపుకుని ఒక అరుగు మీద పల్లెటూరులో కలిసి లోకల్ గాసిప్ అనమాట. అప్పుడే పాలిటిక్స్ నుంచి ప్రాంతీయమైన సంఘటనల వరకు ఏం జరుగుతున్నాయని వాటి మీద సంక్షిప్తంగా వాళ్ళు ముచ్చటించుకుని, మీ అక్కయ్య గారు ఇది పిలుస్తారు ఇప్పుడు కాఫీ పెట్టే టైం అయిందని ఏదో వంకతో మళ్ళీ డిస్పర్స్ అయిపోయేవారండి. చాలా చక్కగా ఉండేదండి ఆ ప్రోగ్రాము. అట్టాడు ప్రోగ్రాములు ఇప్పుడు వస్తే బాగుండని చూస్తున్నాను. అది కాకుండా వాతావరణ సూచనలు, చెదురుమదురుగా జల్లులు పడతాయి అని చెప్పడం, ఇవి కాకుండా ప్రతి వారానికో నాలుగు రోజులకు ఒకసారి ధరలు చెప్పేవారు.
1: మార్కెట్
0: ఉల్లిపాయలు ఇక్కడ కేజీ 14 రూపాయలు, గుంటూరులో 16 రూపాయలు, ఆముదాల వలసలో 12 రూపాయలు. ఈ ఆముదాల వలస ఎందుకు వస్తుంది, అది ఏంటి, అది ఎందుకు అంత ఆముదాల వలస గురించి మాట్లాడుతున్నారు ప్రతిసారి, ఎక్కడుంది ఆ ఊరు అని చెప్పి అనిపించేదండి. అన్ని ఊర్లు ప్రధాన నగరాల్లో రేట్లు చెప్తూ గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్ ఇలా చెప్తూ ఆముదాల వలస అనేవారు. ఆముదాల వలసలో ధరలు ఎందుకు చెప్తున్నారనేది ఇప్పటికీ నాకు ఎవరన్నా అడగాలి అని అనుకుంటున్నానండి నేను.
1: సార్ అలాగే 1950లో ఆకాశవాణి హైదరాబాద్ స్టార్ట్ అయింది సార్, అంతకంటే ముందే విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ చాలా మంది లైట్ మ్యూజిక్ రాసేవారు, లిరిసిస్ట్ ఉన్నారు, అలాగే కంపోజర్స్ కూడా ఉన్నారు సార్. మీరు చెప్పిన చిత్తరంజన్ గారు, పాల్గొమ్మి విశ్వనాథన్ గారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, వీళ్ళందరూ కూడా లైట్ మ్యూజిక్ కంపోజ్ చేశారు, గొప్ప గొప్ప సింగర్స్ ఆ టైంలో పాడారు ఆకాశవాణికి. సో అది ఫిల్మ్ మ్యూజిక్ ఇంకా ఇవాల్వ్ అవ్వక ముందు, సో వీళ్ళు ఆ టైంలో ఫిల్మ్ మ్యూజిక్ కూడా ప్రొడ్యూస్ చేసే ఉండొచ్చు.
0: ఫిల్మ్ మ్యూజిక్ లైట్ మ్యూజిక్ తేడా ఏంటంటే, లైట్ మ్యూజిక్ లో మెలోడీ ప్రధానంగా ఉంటూ ఆర్కెస్ట్రేషన్ రిచ్ గా ఉండదండి. ఒక తబలా, రెండు వయలిన్లు, ఒక ఫ్లూటు అలా ఉంటుంటాయి. ఫిల్మ్ మ్యూజిక్ ఏంటంటే బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాళ్ళ ఆర్కెస్ట్రా చాలా రిచ్ గా ఉంటుంది. 50 మందిని పిలిపించి వాళ్ళు ఆ బాడీ తెలుస్తూ ఉంటుంది థిక్గా. అంతే తప్ప లైట్ మ్యూజిక్ కి సినిమా పాటకి తేడా ఏమీ లేదండి, ఇది ఒకటే తేడా. నాకు బాగా ఇష్టమైన లలిత సంగీతంలో నాకు ఇష్టమైన పాట బోయి భీమన్ గారు రాసిన ఎత్తవో ఈ కేల ఈ బేల సుమబాల అనేది రేడియోలో విని మా చిన్నాన్న గారు పాడుతూ ఉండేవారు. దానికి సంగీతం రచించిన వారు చిత్తరంజన్ గారు, పాడిన వారు వారి సిస్టర్ అండి శాంతాచార్య గారు. శాంతాచార్య గారు పాడారు, చాలా అద్భుతమైన పాట ఉంటుంది.
1: బోయ భీమన్న గారు పాటలు రాశారు సార్, నాటికలు, సంగీత నాటికలు ఎన్నో ఆకాశవాణికి కాంట్రిబ్యూట్ చేశారు సార్. ఈ మధ్యనే వారి మిస్సెస్ హైమవతి భీమన్న గారితో మాట్లాడినప్పుడు అసలు ఎన్నో విషయాలు గుర్తు చేశారు. ఆ గ్లోరియస్ పీరియడ్ మేము చూడలేదే అనిపించింది మాకు. అంటే ఒక క్రొనాలజీ ఆఫ్ ద సొసైటీ, ఆంథ్రోపోలాజికల్ క్రొనాలజీ డ్రా చేసుకోవచ్చు సార్, వీ కెన్ కనెక్ట్ ఆల్ ద డాట్స్ ఇవన్నీ తీసుకుంటే. సార్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మ్యూజిక్ ఫార్మాట్స్ గురించి చెప్పండి సార్. మీరు సూఫీ బాగా వింటారని విన్నాం, నుస్రత్ ఫతే అలీ.
0: పర్టికులర్ ఫార్మాట్ అని ఏం లేదండి, నేను అన్ని రకాల సంగీతం వింటాను, ఇప్పటికీ వింటుంటానండి. కర్ణాటకలో ఉన్నప్పుడైతే ఎక్కువగా ఆకాశవాణి కడప కేంద్రం
1: ప్రైమరీ
0: కొంచెం దగ్గరగా ఉండేదండి అది. తెలుగు పాటలు వినాల్సి వస్తే కడప కేంద్రం మీద డిపెండ్ అవ్వడం, ఎక్కువగా కన్నడ పాటలు ధార్వాడ్ గుల్బర్గా స్టేషన్స్ నుంచి వచ్చే కన్నడ పాటలన్నీ. అప్పుడు చాలామంది మహానుభావులు, రాజన్ నాగేంద్ర గారు, సచ్చింగ్ గారు, జీకే వెంకటేష్ గారు, తర్వాత ఉపేంద్ర కుమార్ గారు, విజయ కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి వాళ్ళు కంపోజ్ చేసిన పాటలు

0: అన్నీ కూడా వినడం, రేడియోలో వినడం, ఎక్కించుకోవడం ఇదే పని అండి. ఎలా లేస్తే రేడియో అన్నది ఒక అది ఆహారం ఎలాగో, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలాగో, రేడియో అలాగండి. నాకు
1: నాకు అనిపిస్తుంటుంది సార్, అమ్మ ఒకే ఆకాశవాణి అస్సలు బోర్ కొట్టదు, వాటిలో కోర్ వాల్యూస్ అలాగే నిలిచి ఉంటాయి.
0: అవునండి.
1: సో మనం అది పాటలకి అన్వయించుకుంటే సార్, పాటల్లో అసలు రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసింది సార్. ఫిల్మ్ సంగీతంలో కానివ్వండి, లైట్ మ్యూజిక్ ఎందులో అయినా కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. టెక్నాలజీని వాడుతున్నాం, అయినప్పటికీ కూడా లిరికల్ వాల్యూ ఉన్న పాటలు, మృదువుగా ఉండే పాటలు ఎప్పటికీ శ్రోతల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి సార్.
0: అవునండి.
1: సో అకార్డింగ్ టు యూ పాటల్లో అసలు ఆ కోర్ వాల్యూస్ ఏంటంటారు సార్, విచ్ విల్ ఆల్వేస్ రిమైన్ ఫర్ ఎవర్?
0: అంటే అది రేడియోకి సంబంధం లేని ప్రశ్న అని మీరు
1: ఎస్
0: అడిగింది.
1: డెఫినెట్లీ.
0: పాటల్లో కోర్ వాల్యూ నేను చెప్పాను కదండి, మెలోడీ.
1: మెలోడీ
0: మెలోడీ అన్నది ప్రధానమైన, అది ఉన్నంత వరకు ఆ కోర్ వాల్యూ ఉన్నట్టే. దానికి హంగులు మీరు ఎన్ని అద్దినా ఆ హంగులుగానే ఉంటాయి తప్ప కోర్ వాల్యూని అవి క్రియేట్ చేయలేవు, అవి మార్చలేవు అనేది నా ఒపీనియన్ అండి.
1: సార్ మీరు కంపోజ్ చేసిన సినిమాలకి మీరు కొన్ని పాటలు కూడా రాశారు, అందులో ద బెస్ట్ లిరికల్ వాల్యూ ఉన్న పాట మీ వాయిస్లో వింటుంటాం సార్. మీరు పాడిన పాటల్లో అంటే మీ వాయిస్లో వస్తే అది ఒక తత్వంలానే వినపడుతుంది మాకు. అలాగే వేదన్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న బిట్స్ కూడా వేశారు, ఫిలసాఫికల్గా ఉండే తత్వాలు. సో ఒకప్పుడు ఫిల్మ్ మ్యూజిక్లో అవి ఉండేవి సార్, పోయిట్రీ లాగా పద్యాలు, దాంట్లో ఫిలాసఫీ చెప్పడం. సో ఆ పరంపర మీరు కొనసాగిస్తున్నారు అనిపిస్తుంది సార్, ఇస్ దట్ ట్రూ?
0: ఏదో తెలిసినంత వరకు ఏదో చేస్తాం.
1: వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటి సార్?
0: అలానే ఏం లేదండి, నాకు నాకు నేను చేసిన వర్క్ని గురించి నేను ఎక్కువ ఇది దాన్ని కాన్సన్ట్రేట్ చేయనండి. అన్ని నాకు నచ్చినవన్నీ ఒక చోట పెట్టుకుంటాను నేను. అందులో నేను చేసిన ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసిన ఉండొచ్చు, నాకు నచ్చినవన్నీ ఒక చోట ఉండాలి అనే ఇదండి.
1: ఇప్పుడు వింటుంటారా సార్ రేడియో?
0: ఇప్పుడు రేడియో వినడం ఎప్పుడు మానేశానంటే 1990లో నేను సంగీత దర్శకుడిగా బిజీ అయినప్పుడు ఇళయరాజా గారి పాటలు అన్నీ కూడా టీ కొట్టుల్లో రేడియోలో మారుమోగుతున్నాయి. నా పాటలు కూడా వినబడాలనే ఆకాంక్షతో నేను పని మొదలు పెడితే దురదృష్టవశాత్తు అప్పటికి రేడియో ప్రాబల్యం తగ్గిపోయి వాక్మ్యాన్లు క్యాసెట్ రికార్డులు వచ్చేసినాయి. బాగా వచ్చేసి టీ కొట్టుల కల్చర్ అన్ని తగ్గి తగ్గుముఖం పట్టింది. సో అప్పటి నుంచి రేడియో వినడం అనేది లేదు, అందుకే బిజీగా అయిపోవడం వల్ల కూడా. ఇప్పుడు ఏంటంటే 2026 ఇవాళ రోజున మాట్లాడుకునేది ఏంటంటే మనం మనకు కావలసిన సంగీతం వినే విధంగా యూట్యూబ్ అనండి లేదా ఐట్యూన్స్ అనండి, రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు ఏ పాట వినాలనుకున్నా టైప్ చేస్తే సార్ వెంటనే వినొచ్చు. దీనికంటే కూడా మనం వినే దాంట్లో మనం మన కంట్రోల్ లేదు, ర్యాండమ్గా ఏదొస్తే వినాల్సిందే అన్నదే నాకు ఇష్టం అండి. అంటే మనకు సంబంధం లేకుండా ఏదొస్తే దాన్ని ఆస్వాదించడం, ప్రకృతి మనకి ఇచ్చింది మీకు చూడండి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అందులో, దాని అది దానికి నేను రేడియో వాడతానండి. అదేంటంటే నేను రేడియో వినేది బెడ్ టైం, జస్ట్ పడుకునే ముందు రేడియో ఆన్ చేస్తే అందులో ఏదో పాటలు వస్తుంటాయి, కొన్ని మాటలు వస్తుంటాయి, అవి ఏమొస్తాయి కూడా మనకి ప్రిడిక్ట్ చేయలేము. సో అట్లా విన్నంతసేపు విని ఆటోమేటిక్గా నిద్రలోకి జారుకోవడం. ఇది రేడియో వినేది ఎప్పుడంటే ఇప్పుడు నైట్ టైమ్స్ అండి. అది కూడా ఏంటంటే ర్యాండమ్గా అందులో ఏమొస్తుంది వినడం, అది త్యాగరాజ కీర్తన కావచ్చు, సినిమా పాట కావచ్చు, ఏదైనా సంభాషణ కావచ్చు, ఏదైనా పాడ్కాస్ట్ కావచ్చు, ఇట్లాంటివి నేను వింటుంటానండి. బట్ నేను ఎఫ్ఎం జనరల్గా విన్నాను. నేను వినేదంతా కూడా ఆకాశవాణి ఈ కార్యక్రమాలు
1: మీడియం వేవ్ లోనే ప్రైమరీ ఛానల్
0: ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న వాళ్ళందరూ ఎఫ్ఎం వింటుంటారు. నాకు ఎందుకో నాకు ఎఫ్ఎం బోర్ కొడుతుందండి. బట్ మీడియం వేవ్ లో నాకు ఎక్కడ ఏ ర్యాండమ్గా ఏ ఏ స్టేషన్ ట్యూన్ చేసినా నేను ఎంజాయ్ చేస్తానండి. ఇది కాకుండా రేడియో గార్డెన్ అనే ఒక అప్లికేషన్ ఉందండి, మొబైల్ ఫోన్లో ఉంది, ట్యాబ్లెట్స్లో ఉంటుంది. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది రేడియో స్టేషన్లు అన్నింటిలోనూ మీరు ట్యూన్ చేయొచ్చు. ఒక వరల్డ్ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ రేడియో మీకు అది కూడా నాకు ఇష్టమండి. అది ఇప్పుడు నేను ఒక 4-in-1 పెట్టుకున్నాను నా దగ్గర, దాంట్లో రేడియో, బ్లూటూత్ స్పీకర్, పెన్ డ్రైవ్తో ప్లే చేసే విధానం అండ్ క్యాసెట్, ఇవన్నీ కలిపి ఒక డివైజ్లో నేను కొనుక్కుని పెట్టుకున్నానండి. దాంట్లోనే నేను రేడియో వింటూ ఒక్కొక్కసారి రాత్రులు నిద్ర పట్టకపోతే రేడియో వినడం అనేది నాకు ఆలోచండి.
1: సార్ మా శ్రోతలకి, మా లాంటి బ్రాడ్కాస్టర్స్కి మీరు ఇచ్చే సందేశం?
0: నేను సందేశం ఇచ్చే టైప్ కాదండి నేను, ఎందుకంటే నువ్వు చెప్తే ఎందుకు వినాలి అనే పద్ధతి ఉంటుందేమో అని నాకు అనుమానం అండి. నేను జనాలకి నేను సలహాలు కానీ సందేశాలు కానీ మెసేజ్లు ఇట్లాంటివి నేను ఇవ్వనండి. నేను జనరల్గా మీ కార్యక్రమాల్లో ఎంటర్టైన్మెంట్ అనే వాల్యూ, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ కలపడం అనేది

0: మీరు చేసినంత వరకు ఆ కార్యక్రమం సక్సెస్ అవుతున్న భావం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది కదండి, రీల్స్ చూసే యుగం ఇది. ఏది కూడా ఒక 20 సెకండ్ల కన్నా కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉండనటువంటి ఈ యుగంలో మీ కార్యక్రమాలు నాకు టిపికల్గా మొదటి నుంచి నాకు అనుకునేది ఏంటంటే ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ కూడా అరగంట పావు గంట స్లాట్స్లో ఉంటాయి, కరెక్టేనండి?
1: కరెక్ట్.
0: మినిమం స్లాట్ ఏదండి అందులో?
1: 10 మినిట్స్, 5 మినిట్స్ ప్రోగ్రామ్స్.
0: 5 మినిట్స్ స్లాట్ లో ఏమున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం?
1: 5 మినిట్స్ ప్రోగ్రామ్స్ లో చిన్న లెసన్ ఒకటి ఉంటుంది.
0: 1 మినిట్ 30 సెకండ్ స్లాట్స్ మీరు క్రియేట్ చేసి చూడండి ఎక్స్పెరిమెంటల్ గా.
1: ఓకే,
0: ఆకాశవాణి 30 సెకండ్ల కార్యక్రమం అని ఏదైనా పెట్టి దాంట్లో మీరు ఏం చెప్తారు, అది కామెడీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా న్యూస్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, అట్లా ఏమైనా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే అది ఎలా ఉంటుందో చూడండి.
1: తప్పకుండా సార్, హెల్త్ టిప్స్ చేసినప్పుడు లెస్ దాన్ 1 మినిట్ 1 మినిట్ లో డెఫినెట్ అది
0: శ్రోతల్లో కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గిపోయింది కాబట్టి.
1: కానీ అది డీజెనరేటివ్ గా ఉంది సార్ ఆ ట్రెండ్, ఫోకస్ చేయలేకపోతున్నారు పిల్లలు ఎక్కువసేపు. సో
0: డీజెనరేటివ్ ఉన్నప్పటికీ కూడా మీరు గో విత్ ద ఫ్లో అనేది,
1: గో విత్ ద ఫ్లో అనొచ్చు,
0: సూత్రాన్ని అనుసరించి మీరు చేశారనుకోండి మళ్ళీ ట్రెండ్ మారచ్చు.
1: కరెక్ట్.
0: ఎందుకంటే ఏదైనా సరే ఒకే ట్రెండ్ కలకాలం ఉంటుందని నేను అనుకోనండి. ఒక ట్రెండ్ తర్వాత మళ్ళీ పాత ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ కొత్త పంతలు తొక్కుతూ ఉండొచ్చు. మార్పు అనేది కాలానికి సహజం కాబట్టి, కాలధర్మం. సో ఆ మార్పులో భాగంగానే మీరు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయాలని నా ఆకాంక్ష.
1: తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్. మీరు బాగా పాడుకుంటారు అని విన్నాను సార్.
0: నేను విన్నా రేడియోలో మాత్రమే ప్రసారమైనటువంటి లలిత సంగీతం చిత్తరంజన్ గారు స్వరపరిచిన ఆ పాట నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను శ్రోతల కోసం.

0: బాల. ఇది పాట అండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ సమయం చాలా అమూల్యమైనది మా కోసం కేటాయించారు. మా శ్రోతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఒక రోజులో ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. మూడు ఛానళ్లు ఉన్నాయి సార్, ప్రైమరీ ఛానల్తో పాటు రెయిన్బో ఎఫ్ఎం, వివిధ భారతి. ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. ఖచ్చితంగా 2-3 గంటల్లో ఒకసారి మీ వాయిస్లో ఒక పాట వెళ్తుంది. ఈరోజు శ్రోతలతో పాటు మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.
0: సంతోషం అండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్,
0: నమస్కారం.
2: హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం.

ఇంతవరకు ఈ వారం అతిథి శీర్షికన ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

స్వరపద యోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే గరి సనిపని సనిపమ పని పమరి గరి నిజరి గరి నిజరి మప సరి పని సరి మరి మని పమ పని సరి సరి పని సని పదని పమరి గరి నిసరిమ నిసరిమ పరిమ పని రిమ పని సమ పని సమ పని సరి స

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతమది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. చిత్రం ఎగిరే పౌరమ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఇప్పుడు మరొక పాట విందాం. చిత్రం అశోక చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం ఇళయరాజా.
8: ఒక్కరికే వందనము.
9: ఊర్మిళ, ఏమిటిది?
10: పల్లవి.
9: పల్లవా, అల్లరా?
10: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
9: ఇది భక్తి కాదు, పిచ్చి.
10: భక్తి, ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
9: సరేలే.
10: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
9: ఇదిగో
10: పాడతాను, పాడి తీరుతాను.

ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Welcome back. You are listening to Uptown Funk by Mark Ronson featuring Bruno Mars. So dear listeners, here's something interesting. This date, you know, has quietly found a place in Indian calendars as well. And no, it's not because of history, but it's because of cinema. You know, for decades, people have treated this July weekend as a moment to pause, to step inside, to share a story together. Big plans often get postponed. Quiet moments take their place. And before long, this became a tradition for many families in India as well. The world marks today as a date, but families in Hyderabad are planning something

0: Very simple. Checking the weather, gathering at home, and planning a weekend indoors. And it's a small reminder that culture often connects in unexpected ways. You know, not through politics, not through geography. Sometimes through a story and a shared moment. You might be sitting in Amirpet or Kukatpally or Secunderabad, but you're listening to the same stories, or maybe watching a similar trailer, or waiting for a release of the same movie. And that's the power of stories. They don't respect borders. They just travel. Let's take a quick commercial break before we move further.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
3: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
3: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
0: వెల్కమ్ బ్యాక్. సో డియర్ లిజనర్స్, ఇఫ్ వి ఆర్ బీయింగ్ ఆనెస్ట్, వాట్ గోస్ బెటర్ విత్ అ రెయినీ ఆఫ్టర్నూన్ దెన్ అ గుడ్ మూవీ? యు నో, దెర్ సంథింగ్ స్పెషల్ అబౌట్ స్టెపింగ్ ఇన్ టు అ థియేటర్ వైల్ ఇట్స్ రెయినింగ్ అవుట్ సైడ్. The smell of fresh popcorn, the excitement before the lights go down, the first scene appearing on a big screen. And whether it's a Hollywood blockbuster, a Telugu entertainer, or a Hindi family film, stories have a wonderful way of bringing people together. For many families, a movie isn't just about watching a film. It's about spending time together, sharing a laugh, talking about favorite scenes on the drive back home, maybe stopping for a hot chai afterwards, especially during the monsoon. Just think about the last time you did this. A rainy afternoon, a ticket booked at the last minute, friends deciding where to sit, someone insisting on a largest popcorn bucket. And somehow, those ordinary weekends become the ones we remember years later. You don't remember the date. You remember the feeling. The comfort of being indoors while the rain pours outside. The shared silence during an emotional scene. The conversation afterwards. That's why cinema continues to have such a special place in our lives. Because long after the credits roll, the memories stay. And whether this happens on this day or any other rainy Saturday, the experience is the same. Connection, comfort, and a story.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత

0: బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: And just like that, we've come to the end of today's conversation. Who would have thought that one date on a calendar could hold so many different stories, right? For many of us, it's the middle of the monsoon, a reminder to carry an umbrella, to protect our favorite pair of shoes, and perhaps to enjoy a good movie over the weekend. Sometimes the most interesting connections aren't the obvious ones. They're the little observations that make us smile. The kind that reminds us the world is much more connected than it first appears. So whether this Saturday afternoon finds you, I hope you enjoy the rain if it arrives. Find a little time to relax and maybe even watch a story that stays with you long after the scenes go dark. This is Satvik. Signing off from Akashwani Hyderabad. Have a wonderful weekend. Take care.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ధి అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్దిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో, సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్ధిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే

స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైష్ ఈ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యుఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జులై 10, 11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్టపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలని స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనిన్జులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిన్జులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనిన్జులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనిన్జులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనిన్జులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్టపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమొరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
భారత్ పెరుగుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం

ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరు మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్టేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: హిందీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 6వ తేదీ సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు ఇస్తారు. ఆసక్తిగల శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0400 జత చేసి 2324085252 ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఆకాశవాణి సమయం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానని అన్నారు. పర్యాటక ఆతిథ్య రంగంలో తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణను నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకుగాను 5,000 పోస్టులకే అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలేటి మహేశ్వరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈవేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జల్లో పర్యటిస్తున్నారు. 2006లో మిడ్జల్ ZPTCగా తొలి విజయం సాధించిన రేవంత్ రెడ్డి అనంతరం MLC, MLA, MPగా ఎన్నికై 2023లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిడ్జల్ పర్యటనలో భాగంగా ఊర్కొండపేటలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తొలి రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. మిడ్జిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థానిక నాయకుడు ద్యాపా గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. మిడ్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన ఈ ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో ప్రతి పోరాటంలో తనకండగా నిలిచిన ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా మరింత బాధ్యతతో పనిచేస్తానని, ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన పర్యాటక ఆతిథ్య రంగాల వృద్ధికి అవకాశాల విస్తరణ అనే నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ పర్యాటక విధానం 2025-2030కి దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి చెప్పారు. ప్రపంచ స్థాయి పర్యాటక మౌలిక వసతులతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణారావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదేశ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదేశ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
3: విద్యాశాఖలు పేరు మార్పు తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా శాఖను కూడా తన దగ్గర పెట్టుకొని సమూహంలో మార్పులు చేస్తూ పేదలందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యను అంటిపల్లించబడి లక్ష్యంతో అనేకమైనటువంటి

0: అధికార చూడుతున్నాను నేను చూశాను.
1: స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సమితి బహుకరించిన అంబులెన్స్ ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేశారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన జిల్లా ప్రజా సంబంధాలు, మీడియా, సోషల్ మీడియా నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో మీడియా, ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ అధికారిక సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో డిజిటల్ సాంకేతికత వినియోగం, సోషల్ మీడియా సవాళ్లు, పెయిడ్ న్యూస్ నియంత్రణ, ఓటర్ సేవలను ఒకే వేదికపై అందిస్తున్న ఈసీఐ నెట్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. దొడ్డి కుమరయ్య ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని భావితరాలకు చేర్చడం అందరి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభాకర్ చెప్పారు. విద్య సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రధాన మార్గమని, ఉన్నత విద్యతోనే అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమని కూడా మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా అధికారులు ప్రకటించారు. ప్లాస్టిక్ నిషేధంపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వేస్ట్పై గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి గీత మాట్లాడుతూ, గ్రామంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
2: పదండి మండలంలోని కోనేరుపల్లి గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసము గ్రామంలో ఒక శపథం చేయడం జరిగింది. ఏంటంటే ఈ రోజు నుండి ఎవ్వరం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎట్టి పరిస్థితుల్లో వాడమని ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ,
1: తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలుండగా ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి అనుమతించడం సహేతుకమైన చర్య కాబోదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ఎక్స్ వేదికగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పోస్టుల సంఖ్యను పరిమితి చేయడం సరికాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పోలీసు ఉద్యోగార్థుల పోరాటాలకు బీజేపీ మద్దతుంటుందని ఆయన చెప్పారు. సంగారెడ్డిలోని సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియంను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సైన్స్ ప్రయోగశాలలను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులను ఉపయోగించి నిజ జీవితానికి అనుసంధానించే విధంగా బోధన చేపట్టాలని కూడా ఆయన చెప్పారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలు, వాటి వాహనాలకు గ్రామస్తులు నో ఎంట్రీ విధించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను జరిపించడంతో విద్యార్థుల సంఖ్య 13 నుంచి 126 పెరిగింది. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ విద్య బలోపేతానికి శుభ పరిణామమని అన్నారు.
3: అడ్మిషన్స్ పెరగడంలో ముఖ్య కారణము ఆ విలేజర్స్ అందరూ ప్రైవేట్ పాఠశాలకు పంపించామని ఒక గ్రామ సభలో నిర్ధారించుకుని తమ పిల్లల్ని అందరినీ ఆ స్కూల్లో చేర్పించడం జరిగింది. పిల్లలకు సరిపడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఆల్రెడీ స్కూల్ పాయింట్ కి చేర్చడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ అని కాదని గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వడం ఇది ఒక శుభ పరిణామం. ఇలాగే కొనసాగితే మన గవర్నమెంట్ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది.
1: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈవేళ నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు

0: తలకూర్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు కెరమెరి మండలంలోని 11 గ్రామాల్లో సర్ ప్రక్రియపై నెలకొన్న సందిగ్ధత తొలగించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేశ్వరరావు స్థానిక తహసీల్దార్తో కలిసి పరండోలి ముఖదంగూడ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఎస్ఐఆర్ ఫోరాలు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన పలువురు అభ్యర్థులకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి నియామక పత్రాలను నిన్న సాయంత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానన్నారు. పర్యాటక ఆతిథ్య రంగంలో తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకు గాను 5,000 పోస్టులకి అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభా పక్షనేత ఈరెడ్డి మహేశ్వరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈవేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: ఆకాశవాణి వనితాలోకం ఈనాటి కార్యక్రమంలో డబ్బా సెంటిమెంట్ శ్రీమతి బుద్ధవరపు లావణ్య గారి కథానిక వింటారు.
1: ఎంత వెతికినా దొరకదేంటి అనుకుంటూ తను విపరీతంగా వెతికేస్తోంది వంటింట్లో. ఎక్కడా కనిపించడం లేదు. ఆ హడావిళ్ళో ఒక్కో గిన్నె పక్కకి జరుపుతుంటే ఆ పక్కన ఉన్న కప్పులన్నీ బళ్ళున కింద పడిపోయాయి. ఆ శబ్దానికి కవిత నిద్రలేచి టైం చూసేసరికి అప్పటికే ఆరైపోయింది. అమ్మ బాబోయ్, అప్పుడే ఆరైపోయింది, తొక్కలో గడియారం అప్పుడే కొట్టేయాలా అనుకుంటూ ఇంకా ఆలోచించే టైం లేక వెంటనే అరిచేతులు చూసుకుని ప్రభాతే కరదర్శనే అంటూ దండం పెట్టుకోబోతుంటే ఆ అరిచేతుల్లో నిత్యం లేవగానే మొబైల్ చూసుకునే విషయం గుర్తొచ్చి పక్కకి చూసుకుంది. ఆ పక్కన మొబైల్, నన్ను చూడవా, ఇటు రావా, కనీసం ఒక్కసారైనా నీ లేత చేతుల్లోకి తీసుకుని నన్ను లాలించవా అంటూ గారాలు చేస్తున్నట్టయింది. అటు ఇంకా చెయ్యి చాపుదాం అనుకునే లోపే ఇటు ఎందుకైనా మంచిదని పెట్టిన ఇంకో ఫోన్లో నల్లారం కొట్టడం మొదలుపెట్టింది. ఓయ్, ఇప్పుడు కాదులే, కాస్త ఓపిక పట్టు, వచ్చేస్తాగా అంటూ కళ్ళ అంచుల్లో నీళ్లు తిరుగుతున్నా పక్కకి మొహం తిప్పేసుకుని బాత్రూం వైపు పరుగు పరుగున అడుగులేసింది. చకచక తన కాలకృత్యాలు తీర్చేసుకుంటూనే కవిత గుడ్ మార్నింగ్ అంటూ రోజూ పొద్దున్నే మెసేజ్ చేసే తన స్నేహితురాలు శోభ గుర్తొచ్చింది. స్పీడ్గా నోట్లోకి వదులుతున్న బ్రష్ కాస్త నెమ్మదించింది. ఇలా తలుచుకోగానే ఒకదాని వెంట ఒక మెసేజ్ కళ్ల ముందు కదిలింది. నిజం, ఈ వర్చువల్ వరల్డ్లో ఏముంది అని అందరూ అనుకుంటారు, కానీ ఆ శోభ మెసేజ్ రాగానే చిన్నప్పటి నుంచి శోభ తను కలిసి చేసిన చిలిపి అల్లర్లు, రోజు ముందుగానే అనుకుని వేసుకునే ఒకే రంగు డ్రెస్సులు, ఎవరికీ చెప్పకుండా వెళ్లిన సినిమాలు, ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుని వెళ్లి కొనుక్కుని తిన్న ఐస్ క్రీములు, ఒకళ్లకన్నా ముందు ఒకళ్ళకి పెళ్లైపోతే తరువాత రెండో వాళ్లు అదే ఊర్లో ఉన్న సంబంధం చూసి చేసుకోవాలని గట్టిగా వేసుకున్న ఒట్లు, ఇప్పుడు ఒకళ్ళు హైదరాబాద్లోనూ మరొకళ్ళు సరిగ్గా భూమికి మరో పక్క అమెరికాలోనూ ఉన్నామని దాదాపు 10 ఏళ్ల తర్వాత ఫేస్బుక్ ద్వారా తెలిసి మళ్లీ మాట్లాడుకోగలగడాలు, ఇలా 2 జీవితాలు కళ్లకు కట్టినట్లు కనిపించి గతమెంత చిత్రం అనిపించదు? ఏం చేస్తాంలే అనుకుని ఏం లాభం, ఒక్క పావుగంట ముందర లేచుంటే ఆ మెసేజ్ చూసి వెంటనే రిప్లై ఇచ్చేదాన్ని కదా, ఇప్పుడు పాపం నా కోసం అది రాత్రి ఇంకో అరగంట ఎదురు చూడాల్సిందే అనుకుంటూ మొత్తానికి స్నానం దాకా బండి నడిపింది. ఇలా కుళాయి విప్పగానే వచ్చిన చల్లటి నీళ్లను చూడగానే చలికి కాస్త వణుకు పుట్టి గీజర్ వైపు గుర్రుగా చూసింది. అబ్బా, నా హడావిళ్ళో ఈ గీజర్ వేయడం మళ్లీ మర్చిపోయా, ఇప్పుడేమో టైం లేదు, చచ్చినట్టు చన్నీళ్లే దిక్కు మనకి అనుకుంటూ చకచకా స్నానం కానిచ్చి బట్టల బీరువా

వైపు నడిచేసరికి చక్కగా ఇస్త్రీ చేసే సర్ది ఉన్న ఎన్ని చీరలో కళ్ళకి ఇంపైన రంగుల్లో రా రా అంటూ పిలుస్తున్నాయి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కట్టేసుకుందామా అని నాకు కూడా ఉంటుందే. కాకపోతే ఇప్పుడు ఒక్కో దానికి మ్యాచింగ్ బ్లౌజు, ఆ తర్వాత అదే మ్యాచింగ్లో పెట్టి కోటు, ఆ తర్వాత దానికి మ్యాచింగ్ శారీ పిన్ను, గాజులు, గొలుసులు, బొట్టు ఇన్ని తీసుకోవని, అన్నింటికీ నప్పే మేకప్ కూడా వేసుకుంటేనే గాని నాకేమో చీర కట్టుకున్నట్టు సంతృప్తి ఉండదు. ఇప్పుడన్నీ చేసే టైం లేదు గాని పొండహే, రేపు చూస్తాంలే, ఇప్పటికి ఈ నైటి వేసేసుకుంటానే అంటూ దాదాపుగా ఊపిరి ఆడకుండా కూరేసినట్టు ఉండి ఎక్కడ ఒక్కటి కదిపితే జారిపోయి అన్నీ కింద పడిపోతాయో అనేంతగా సర్దిన చీరల అర నుంచి చూపులు పక్కకి తిప్పి, తను మొన్న కోటి వెళ్ళినప్పుడు కొత్త మోడల్ మేడం అంటూ ఆ షాప్ వాడు అమ్మిన కొత్త నైటీ వేసేసుకుని వంటింటి వైపు అడుగులేసింది. వంటింటి దారిలోనే దేవుడి గది కనిపించగానే రెండు లెంపలు వేసేసుకుని కుంకుమ బొట్టు పెట్టేసుకుని, ఏమీ అనుకోక దేవుడా, రేపు అష్టోత్తరం చేస్తానుగా అని క్షమాపణ చెప్పేసుకుని వంటింట్లోకి అడుగుపెట్టింది. అప్పటికే నిద్రలో తన సెంటిమెంట్ బాక్స్ కనిపించలేదు అనే కల రావడం, పైగా ఆలస్యంగా నిద్ర లేవడం, అన్నింటికీ పరుగులు పెట్టాలనే ఆలోచన, ఇవన్నింటితో విసుగ్గా ఉంది పొద్దున్నే. కానీ అక్కడ చూస్తూనే ముద్దొచ్చే కిచెన్ గట్టు కాస్త మనసు తేలికపరిచింది. పోన్లే, ఈ హడావి టైంలో ఏ గిన్నె ఎక్కడ పెట్టాలో అర్థం కాక గట్టంతా వాడేసిన గిన్నెలు, తోమాల్సిన గిన్నెలు, ఆ పైన తోమేసిన గిన్నెలు, నిన్న రాత్రి తీసేసిన డబ్బాలు, ఇన్ని చూడాలంటే ప్రాణం ఉసూరు మనిపోతుంది. పైగా ఆ ఇరుగ్గట్టు మీద వంట పనిలో మునిగి వేడి గిన్నెలకి చేతులు తగిల్చేసుకుని, ఎన్నిసార్లు తను చేయి కాల్చుకోలేదు అనేసుకుని వంటకి సిద్ధం చేస్తూనే ఒక పక్క పాలు, ఇంకో పక్క అటు వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, అన్నీ ఒకదాని వెంట ఒకటి అలవాటుగా చేస్తూ పోతోంది. చేస్తోందన్న మాటే గాని తన బాక్సు కల మాత్రం ఇంకా తన్ని వీడిపోవడం లేదు. నిజానికి ఆ బాక్సు కల్లోకి వచ్చిందంటే ఆ రోజు తనకి చాలా తేడాగా ఉంటుంది. ఇదివరకు కూడా ఆ బాక్సులో చాక్లెట్లు ఉన్నట్టు కల వచ్చినప్పుడు తనకు ఆఫీస్లో ప్రమోషన్ ఇచ్చి టీమ్ లీడ్గా కూర్చోబెట్టారు. మరోసారి ఆ బాక్సులో ఏదో సరుకు పాడైపోయినట్టు కలొచ్చిన రోజు తనని తన బాసు చివాట్లు పెట్టాడు. ఇలా ఇదివరకు ఎన్నో సందర్భాల్లో ఆ బాక్సు కల్లోకి రావడం తనకి ఓ సెంటిమెంట్గా మారిపోయింది. ఈ ఆలోచనల మధ్యలోనే ఓసారి గడియారం వైపు దృష్టి సారిస్తోంది, ఎక్కడ టైం అయిపోతోందో అనుకుంటూ. ఇంతలో బుజ్జిగాడిని నిద్రలేపి వాటిని రెడీ అవ్వమని బాత్రూంలోకి తోసేస్తూ, వీడొకడు ఎన్నిసార్లు చెప్పినా రాత్రి ఆలస్యం అయ్యే వరకు ఆ టీవీలో కార్టూన్లు చూస్తూనే ఉంటాడు, వీడికి తోడు వీళ్ళ నాన్న, చెప్తే వినకుండా వాడితో నేను ఆడుకోవద్దా అంటూ ఇదో తొక్కలో సెంటిమెంటు. నాకేమో పొద్దున్న వీడిని నిద్రలేపి టైంకి రెడీ చేసి పంపేసరికి తాతలు దిగొస్తున్నారు, చెప్తే ఒక్కళ్ళకి అర్థం కాదు చస్తున్నా వీళ్లతో అని మనసులోనే అటు ఏడు తరాలని ఇటు ఏడు తరాలని అష్టోత్తరాలతో తిట్టేసుకుని మళ్లీ అటు కూస్తున్న కుక్కర్ని కట్టేయడానికి పరుగుపెట్టింది. ఇంతలో అత్తగారు పద్మావతి, అమ్మాయి అంత హడావిడిగా పరుగులు పెట్టకపోతే ఒక అరగంట ముందు లేవచ్చుగా, ఏంటోనమ్మా మేం చెప్తే వింటారా ఏం, ఈ కాలం అమ్మాయిలకి అత్తగారు రామా అన్న బూతుమాటలాగే వినిపిస్తుంది, నాకెందుకొచ్చింది గాని నాకు ఓ కప్పు కాఫీ పెట్టి ఇవి తల్లి అన్నట్టు ఆ ఇన్స్టెంట్ కాఫీ పొడి నిన్న సాయంత్రమే నిండుకున్నట్టుంది, కాస్త నా మొహన ఫిల్టర్ కాఫీ పడేసి నీ పనులు చేసుకో, తాగేసి నేను స్నానం చేసి పూజకు కూర్చుంటా అంటూ అనేవన్నీ అనేసి సాగతీతలలోనే ఇంకో పని చెప్పేసి వెళ్ళిపోయింది. చెప్పుకోవడానికి ఎంత మంచిదో గాని ఈవిడ తక్కువదేం కాదు, ఒక పక్క ఇన్ని పనులు, ఇంకో పక్క టైం అయిపోతోందని తొందరపడుతున్నా అన్నీ తెలిసి కాఫీ పొడి అయిపోయిందంటూ ఇప్పుడు రాగాలు. ఎలా చెప్తోందో చూడు, పైగా ఇప్పుడు ఫిల్టర్ కాఫీ కూడా ఇవ్వాలట అని కాస్త గొణుక్కుంటూ పైకి మాత్రం అలాగే అత్తయ్య గారు అనేసి విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఫిల్టర్కి నీళ్లు పెట్టి అవి మరుగుతుంటే ఆ నీళ్లలా తన మనసు కూడా మరిగిపోతోంది. చూడు ఇన్ని జరుగుతున్న ఆ పెద్ద మనిషి మాత్రం ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో, నా కష్టం అసలు చెప్పినా అర్థం కాదు అని పనిలో పని ఆ పెద్ద మనిషిని కూడా మనసారా తిట్టేసుకుంది. ఇంతలో గుమ్మంలో, అమ్మా నాకు ఇడ్లీ వద్దు నేను మ్యాగీ తింటాను అంటూ మారం చేస్తున్న బుజ్జిగాడు కనిపించాడు. అత్తగారికి ఇడ్లీ, భర్తగారికి ఉత్తప్పం, వీడికి మ్యాగీ, తనకి ఇలా ఉన్న ముగ్గురికి తలోటి చేసేసరికి విసుగు పుట్టి ఉన్నవాటన్నింట్లోనూ తనకి సులువుగా ఏదనిపిస్తే అది లేదా పాలో నీళ్లో తాగేసి సరిపెట్టేసుకుంటుంది తన మీద తనే బోలెడు సెల్ఫ్ పిటీ చూపించేసుకుంటూ. ఒరేయ్ అసలే టైం అయిపోతుంటే ఇప్పుడు నీకు మ్యాగీ ఏంట్రా, మ్యాగీ సాయంత్రం చేసి పెడతాలే, ఇప్పుడు ఇడ్లీ తినేసాయి అని కాస్త కసురుతూ వాడి మొహంలో రంగులు మారడం చూసి నెమ్మదించి అన్నట్టు, ఈరోజు పొటాటో ఫ్రైమ్స్ చేసి పెడుతున్నా తెలుసా బాక్స్లో, నువ్వు బ్రేక్లో ఒక్కటి కూడా మిగల్చకుండా తినేసేయి అని కాస్త గారం చేసింది.
ఆపాటి గారానికే వాడు కళ్ళు మెరుపులు మెరుస్తూ ముద్దుగా, వావ్ మమ్మీ నా ఫేవరెట్, అన్నీ

తినేస్తా అంటూ ముద్దు పెట్టేసరికి ఆమెలోని అమ్మ అంతవరకు ఉన్న అలసటంతా మర్చిపోయి కరిగిపోయింది. ఈలోగా అదేమిటమ్మా, కాఫీ ఇవ్వమన్నాను, నా స్నానం కూడా అయిపోయింది, కాస్త అదేదో ఇచ్చేస్తే నేను పూజలో కూర్చుంటాను అంటున్న అత్తగారి మాటలకి కొడుకు ప్రేమ మైకల నుంచి బయటకొచ్చి చకచక వంటింట్లోకెళ్ళి అప్పటి వరకు మరిగి గిన్నెలో మూడొంతులైన పాలు చూసి నాలిక కరుచుకుని ఇందాకే పెట్టాను మర్చిపోయినట్టున్నాను వెధోగోల్ అనుకుంటూ ఆ ఫిల్టర్ డికాషన్ వేసి చిక్కని కాఫీ పట్టుకెళ్లి అత్తగారికి అందించింది. ఈరోజు పాలు చిక్కగా పోసినట్టున్నాడు ఆ పాలవాడు ఇన్నాళ్ళ నుంచి చెప్తుంటే అనుకుంటూ, ఈరోజు కాఫీ బాగుంది కవిత, రోజు డికాషన్ కాఫీనే ఇవ్వు, నాకు ఆ ఇన్స్టెంట్ కాఫీ నచ్చడం లేదు అంటూ చెప్పేసి పూజ గదిలోకి వెళ్ళిపోయింది అత్తగారు. ఇదంతా ఒకెత్తు. ఈలోగా భర్త నిద్రలేస్తూనే పెట్టే హడావుడి ఒకెత్తు కవితకి. అది గుర్తురాగానే అమ్మ బాబోయ్ బాక్సులు సర్దాలి, అయినా ఈ పని మనిషి మంగమ్మ ఇంకా రాలేదు, ఏమైందో ఇంత ఆలస్యం అయిపోయింది అనుకుంటూనే ఫోన్ తీసి పై ఫ్లోర్లోని ఝాన్సీకి ఫోన్ చేసింది. ఏంటో ఈ ఝాన్సీ ఇంట్లో పనిచేస్తేనే గాని ఈ ఇంటికి రాదా మంగమ్మగారు, వాళ్ళ ఇంట్లో ఏమి తవ్వి పాత్రేస్తారో గాని అని తిట్టుకునే లోపే ఇటు ఝాన్సీ కాలెత్తడం, అటు మంగమ్మ ఇంట్లో అడుగు పెట్టడం రెండూ ఒకేసారి జరిగాయి. హాయ్ కవిత, సారీ నోయ్, నిన్న రాత్రి మా ఇంట్లో చిన్న డిన్నర్ పార్టీ జరిగింది, తన కొలీగ్స్ వచ్చారు, ఆ గిన్నెలు ఎక్కువ ఉండడం, పైగా ఎక్కడ సరుకులు అక్కడ పడి ఉండడం వల్ల పని లేట్ అయింది, అందుకే మంగమ్మని సర్దేసి వెళ్ళమన్నాను. అయ్యో నీకు లేట్ అయిందని చూడలేదు కవిత, నువ్వు కాల్ చేసేదాకాను అంటూ రంగనాచి దీర్ఘాలు తీస్తూ చెప్పింది. ఇంత చెప్పాక ఇంకేమంటాం అనుకుని, అబ్బే అదేం లేదో, అసలు వచ్చిందా రాలేదా అడుగుదామని, అంతే వచ్చిందిలే ఉంటాను మళ్ళీ మాట్లాడతా అని బై చెప్పేసి కాల్ కట్ చేసింది. మంగమ్మ నీకు తెలుసు కదా బుజ్జిగాడికి సారికి బాక్సులు కావాలి, తొందర ఉంటుంది, రోజూ చెప్పినా కొత్తే, కాస్త త్వరగా రావచ్చు కదా అని తిట్టకుండానే నెమ్మదిగా చెప్పి ముందు ఆ బాక్సులు తోమి ఇవ్వి, వేరే బాక్సులు ఉన్నాయేమో వెతికే పనిలో పడింది. మంగమ్మ ఇదిగోండమ్మా బాక్సులు అంటూ కొన్ని బాక్సులు తోమి అక్కడ గట్టు మీద పెట్టేసి తన పనిలో తను నిమగ్నమైంది. దాన్ని చూస్తూనే గట్టిగా చెప్తే కోపం వచ్చి మానేస్తుందేమోనన్న భయం, నెమ్మదిగా చెప్తే కనీసం చేమ కొట్టినట్టుగా కూడా ఉండదు దీనికి, నా కర్మ కాకపోతే అటు ఆఫీసులో బాసుకి ఇటు అత్తగారికి కూడా భయపడే పని లేదు గాని దీనికి మాత్రం భయపడే పని పెట్టావు భగవంతుడా అనుకుంటూ బాక్సులోకి పదార్థాలు అలవాటు ప్రకారం సర్దడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న ఒక్కో బాక్స్కి వెనక ఒక్కో కథ ఉంది. వాటిని చూస్తూనే గతంలోకి వెళ్ళిపోయింది కవిత యథావిధిగా. అది తను 10వ తరగతి చదువుతున్నప్పటి రోజులు. అప్పటిదాకా పొద్దున్నే స్కూల్కి చద్దన్నం తినేసి వెళ్ళిపోతే మళ్లీ ఇంటికి 4 గంటలకు స్కూల్ బెల్ కొట్టాక వచ్చేదాకా ఆకలేసేది కాదు. కానీ నాన్నకి కొత్తగా బదిలీ అయి ఉన్న ఊళ్ళో స్కూల్ కాస్త దూరం ఎక్కువై ఇంటికి వచ్చే టైంకి ఆకలి దంచేసేది. అందుకే అమ్మ మొట్టమొదటిసారి టిఫిన్ బాక్స్ కొని అందులో ఇంటర్వెల్లో తినడం కోసం జంతికలు, చెగోడీలు, వేరుశనగుండలు లాంటివి పెట్టేది. తనకి ఆ బాక్సు భలే అనిపించేది. ఆ తర్వాత స్కూల్ అయిపోయి కాలేజీ చదువు కూడా అయిపోయినా ఆ బాక్స్ మాత్రం తన మొట్టమొదటి బాక్స్ అవడం వల్లనేమో ఇంట్లో ఉన్నప్పుడు కూడా తను ఏదైనా చిరుతిండి తినాలి అంటే ఆ బాక్సులోనే తెచ్చుకుని తినేది. అదేంటి ఆ బాక్సు కోసం విరిగిపోయింది కదా, అదే పట్టుకు వేలాడతావేంటి అన్నా సరే వినకుండా తను మాత్రం అందులోనే తినేది. పెళ్ళయి అత్తారింటికి వచ్చేటప్పుడు వాళ్ళమ్మ రకరకాల స్టీల్, సెరామిక్, ప్లాస్టిక్, నాన్ స్టిక్, ఇత్తడి, రాగి, గాజు ఇలా ఏ వెరైటీ వదలకుండా అన్నీ సెట్లుగా కొనిపెట్టింది. అన్నీ తీసుకెళ్తూ ప్యాకింగ్లో తన మొదటి డబ్బాని మాత్రం వదలలేదు. వాళ్ళమ్మ అదేమిటే ఇక్కడంటే సరే కానీ మీ అత్తారింట్లో అలా సొట్టబడిపోయి కొసలు విరిగిపోయిన బాక్సు పట్టుకెళ్తే వాళ్ళు నవ్వుతారే, పైగా మా గురించి ఏమైనా అనుకుంటారు, నీకేమైనా పిచ్చా ఏమైనానా అంటే అదేంటమ్మా ఇన్నిచ్చావుగా ఈ ఒక్కటి చూసి ఏమీ అనుకోరులే, ఒకవేళ ఏమైనా అనుకున్నా నేను చూసుకుంటా అంటూ ఆ బాక్సుని మాత్రం తన పెట్టిలో భద్రంగా పెట్టుకుని మరీ పట్టుకొచ్చుకుంది. ఇంతకీ అదేమైనా ఇత్తడిదా లేక వెండిదా అంటే స్టీల్ బాక్సే, అయినా అంత పిచ్చేంటో మరి అనుకుంటూ వెళ్ళిపోతోంది మనసు. ఇంతలో అమ్మా ఆటో అంకుల్ వచ్చేశాడు అంటూ బుజ్జిగాడు గుమ్మల్లోంచే అరుస్తున్నాడు. బయట నుంచి వినిపిస్తున్న హార్న్ మోతకి స్పృహలోకి వచ్చేసి చకచక బాక్సు సర్దేసి వాడిని ఆటో దగ్గరికి తీసుకెళ్లి లోపల కూర్చోబెడుతూ, బుజ్జి సరిగ్గా క్లాసులు విను, పెట్టిన బాక్సులో టిఫిన్ తినేసాయి సరేనా అని చెప్తూ పోతోంది. కవితమ్మ అదేదో ఇంట్లో చెప్పి తీసుకురావచ్చు కదమ్మా, ఇప్పటికే ఆలస్యమైపోయింది, పైగా మీరింకా మాట్లాడుతూ ఉంటే నేనింకా ఇంకో ఇద్దరిని ఎక్కించుకుని అప్పుడు వెళ్ళాలి స్కూల్కి, ఆ పక్క వీధిలో కమలమ్మ మీకన్నా ఆలస్యం చేసేస్తుంది అని విసుక్కుంటూనే అన్నీ తిట్టేసి బై ఇయ్యమంటూ బయలుదేరాడు ఆటోవాడు. ఆ మా పెద్ద చెప్పొచ్చావులే, అక్కడికేదో రోజు త్వరగా వచ్చేసే మొహమే విడిది, పైగా నాకే నీతులు చెప్తున్నాడు, దారిన పోయే ప్రతోడు నాకు చెప్పేవాడే, వేస్ట్.

లో అని పొద్దున్నే తిట్లు తిన్న కోపంలో వాడిని మరికొన్ని తిట్టేసుకుని ఇంట్లోకొచ్చింది. వంటింట్లోకి వెళ్లి ఆ మిగిలిన వంటేదో పూర్తి చేసుకుని ఆ పెద్ద మనిషికి కూడా బాక్సు పెట్టాలి కదూ అనుకుంటూ బాక్సులకేసి మరోసారి చూసిందో లేదో వాటి మధ్య ఎర్రని మూతతో మెరిసిపోతున్న టప్పర్ వేరే డబ్బా కనిపించింది. ఇదేంటి మంగమ్మ, ఈ బాక్సు ఆ మధ్య మనం పోయిందనుకున్నట్టున్నాం కదా, ఎక్కడుంది అంటూ కోలగా బుజ్జిగా సరిగ్గా ఒక మనిషికి సరిపడా టిఫిన్ పెడితే సరిపడేలా ఉన్న ఒక ఎర్రమూత ఉన్న బాక్సు తీసి కోల్పోయిన ఖజానా దొరికినంత ఆనందంగా కళ్ళు మెరిసిపోతుండగా అడిగింది. ఆ మధ్యన నాకు మీరు ప్రసాదం పెట్టిచ్చినారు అమ్మగారు, నేను పట్టుకెళ్ళాక మా ఇంట్లోనే ఉండిపోయింది. ఈలోగా మా ఆడపడుచొస్తే ఆ రోజు చేసిన పచ్చడి ఆమెకి బాక్స్లో పెట్టి మా అత్తగారు ఇచ్చినారంట, ఆవిడ గోరు నిన్నొచ్చి ఇచ్చింది అంటూ దాని వెనక కథ చెప్పింది. అదేమిటి మరి, నీ దగ్గర ఉందని చెప్పలేదు, సరేలే ఇప్పటికైనా తెచ్చావు. ఇదే కాదు, ఇంకా మనవి ఇంకో మూడు బాక్సులు కూడా కనిపించడం లేదు, మీ ఇంట్లో ఉన్నాయేమో వెతుకుంటే చూసి తెచ్చేయి అనేసి వెనక్కి తిరిగితే దాని కోపాన్ని చూడాలేమోనని భయపడుతూనే తన కోపాన్ని అణగదొక్కుని బయటికి వచ్చేసింది. ఇదిగో కవిత, ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి, నాకు బాక్సు సర్దేశాయి అన్న ఆ పెద్ద మనిషి మాటలు లోపల నుంచే వినిపించాయి. అదేంటి, రాత్రే చెప్పొచ్చు కదా, నేనింకా పులుసు పెడుతున్నా, ఒక్క పావుగంటైనా టైం కావాలి అంది అసహనంగా. అన్నీ కంగారే గాని చెప్పడం మాత్రం తెలియదే అని తిట్టుకుంటూ, మర్చిపోయాను కవిత, కాస్త ఏదుంటే అది ఇచ్చేసాయి, లేదంటే ఈరోజుకి బయటికి తినేస్తాలే అన్నాడు. ఇంకా చిరెత్తుకొచ్చేసింది, ఇప్పటికే అన్నం వండేశా, పైగా పులుసు కూడా మీకు సరిపడా పెట్టేశా, ఇప్పుడు మీరు తినను అంటే అదేమో సాయంత్రానికి మిగిలిపోతుంది, పైగా ఎవరికి వాళ్లే సాయంత్రం వేడిగా ఫ్రెష్గా ఉంటే తప్ప తినరు, ఇది ఏం చేసుకోను అని కోపంగానే అనేసి, సర్లేండి నా పాటలేవో నేను పడతాను, మీరు బయట తినేసేయండి అనేసి మళ్లీ విసవిస ఒంటింట్లోకి వెళ్ళిపోయి అక్కడి బాక్సులు అలమారులో సర్దడం మొదలుపెట్టింది. అందరికీ అన్నీ అందిస్తూనే ఇంకా ఏదో ఎక్కడో మర్చిపోవడము, ఏదో తక్కువ అవడము, ఇలా రోజూ ఏదో ఒకటే, ఏం జీవితమో దేవుడా అనుకుంటూ ఆ ప్రవాహంలోనే అటు మంగమ్మను చూసి కూడా జాలేసింది. ఇది కూడా నాలాగే పాపం ఆడదే కదూ, నేనేనయ్యం, ఒకింట్లోనే పనిచేస్తున్నాను, అది నా ఇల్లే, అది పాపం నాలుగిళ్లలో పనిచేసి వచ్చిన ఆ 4 రూపాయలు ఇంటి ఖర్చులకే సరిపెట్టేస్తుంది, పైగా ఆ మొగుడితో దెబ్బలు కూడా తింటుందట పాపం అనుకున్న వెంటనే మనసు కరిగి, మంగమ్మ నీ పని అయ్యి వెళ్ళిపోయేటప్పుడు చెప్పు, కాస్త పులుసు అన్నం వేడిగా ఉంది తినేసి పిల్లలకి ఏదైనా తీసుకెళ్దుగాని అంది. అది వినగానే మంగమ్మకి కళ్లలో నీళ్లు చిప్పిలినట్లయింది. అమ్మగోరు ఇక్కడ వద్దులేండి, ఇంటికి తీసుకెళ్తా, పిల్లలు నేను తింటాం అంటూ తన కోసం పక్కకి తీసిపెట్టిన కప్పులో పులుసు పళ్ళెల్లో అన్నం అక్కడున్న బాక్సులో పెట్టుకుని బయలుదేరి వెళ్ళింది. ఇదిగో కవిత, ఇదంతా రోజు ఉండేదే గాని రా కలిసి టిఫిన్ తిందాం అని పిలిచింది అత్తగారు. అంతవరకు జరిగిందంతా ఆమె గమనిస్తూనే ఉంది. ఇప్పటి ప్రపంచపు అలవాట్లు, ఆదరా బాదరా బతుకులు ఆమెకు నచ్చవు, అలాగని కోడలంటే కోపం మాత్రం లేదు. అందుకే రోజంతా ఎవరెలా ఉన్నా పొద్దున టిఫిన్ మాత్రం ఆమెతో కలిసే చేస్తుందామె. తనకూ తెలుసు కాబట్టి ఆ వస్తున్నాను అత్తయ్యా అని పలికి అత్తగారికి ప్లేట్లో ఇడ్లీ పెట్టి తన కోసం ఇంకో ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుని సాంబారు కప్పులో వేసి అత్తగారికి ఇచ్చేసింది. తన కోసం సాంబారు వేసుకుందామంటే తన బాక్సు కనిపించడం లేదని తను ఇందాక సర్దిన అలమారులు కూడా వెతుకుతోంది, ఎక్కడ పెట్టేశానో ఏంటో అనుకుంటూ. కవిత ఇడ్లీ చల్లారిపోతోంది రా త్వరగా అంటూ అత్తగారు పిలుస్తోంది. అదోలా మొహం పెట్టుకుని వస్తున్న కోడల్ని చూసి, ఏమైంది మొహం అలా పెట్టేవే, సాంబార్ అయిపోయిందా, పోని ఇది నువ్వు తిను నాకు పచ్చడి చాలు అంటోంది ఆవిడ. అది కాదత్తయ్యా, నా బాక్సు కనిపించడం లేదు, మీకు తెలుసు కదా అది నా సెంటిమెంట్ అని, ఇప్పుడు సాంబార్ వేసుకోవడానికి అది లేదు అంటున్న కోడల్ని చూసి కోపం నవ్వు కలిసి ఒకేసారి వచ్చాయి అత్తగారికి. నా మొహంలా ఉంది, బాక్స్ అక్కడే ఉంటుందిలే, ఓ పూటకి బాక్స్ లేకపోతే ఏమైపోతుంది, ఆ గిన్నెలో ఎక్కడో పెట్టేసి ఉంటుంది, రా ఆలస్యం అవుతోంది అంటున్న అత్తగారి మాట కాదనలేక తినలేక తినలేక ఒక ఇడ్లీ తినేసి ఆఫీస్కి బయలుదేరిపోయింది. ఆఫీస్కి వెళ్ళిందన్న మాటే గాని ఏ పనిలోనూ మనసు లగ్నం కావటం లేదు. ఏమైందే అలా ఉన్నావు, అదేంటి నీ మెయిల్ మళ్ళీ నీకే పంపించేస్తున్నావు అంటూ తన ఫ్రెండ్ సుజాత పిలిచే వరకు అదే ధ్యాసలో ఉంది కవిత. ఆ పిలుపుకి ఉలిక్కిపడి తన కంప్యూటర్ స్క్రీన్ చూసుకుంటూ, ఇంకా నయ్యం నువ్వు ఆపేవు కాబట్టి సరిపోయింది, లేదంటే సీసీలో మన బాస్ని పెట్టా, ఆయనకు కూడా వెళ్ళిపోయేది, పెద్ద ప్రమాదం నుంచి తప్పించవు సుజాత, థ్యాంక్సే అని చెప్పి అది కాస్త నీరసంగానే కూర్చుంది. ఏదో ఒకలాగా పని లంచ్ టైం వరకు కానిచ్చాక లంచ్ టైంలో ఇద్దరూ కూర్చున్నప్పుడు, ఏమైందే ఎందుకంత పరధ్యానం అంది సుజాత. నీకు నా బాక్సు కథ తెలుసు.

0: అదే ఆ బాక్సు కనిపించడం లేదు. ఈరోజు పొద్దున్న తినడానికి కూర్చునే టైంకి అది కనిపించకపోయినప్పటి నుంచి నాకు మనసంతా అదోలా ఉందే అంది. నా మొహంలో ఉంది నీ డబ్బా సెంటిమెంట్. నీ విరిగిపోయిన డొక్కు డబ్బా ఎవడెత్తుకుపోతాడే? నిన్న నాకు ఉప్మా తెచ్చావుగా, పైగా నా కూతురికి ఇష్టమని దానికోసం తెచ్చావు ఆ బాక్సులో. గుర్తులేదా? ఇదిగో అది నీకోసం చాక్లెట్లు పంపించింది అంటూ ఇచ్చేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది కవితకి. మర్చిపోయానే, ఇంకా నయం, ఎక్కడ మా పని మనిషి తీసుకుపోయిందో అని దాన్ని అనుమానించాను. అడగలేదు, సాయంత్రం అడుగుదాం అనుకుంటుండగా నువ్వు విషయం చెప్పావు. నీ వల్ల మరో పెద్ద ప్రమాదం తప్పింది ఈరోజు అంటూ సుజాత చేతులు పట్టుకుని ఊపేస్తూ, బాబు నాకొక ఫుల్ మీల్స్ అంటూ ఆర్డర్ ఇచ్చింది ఆ క్యాంటీన్ అబ్బాయికి. ఇంటికి వస్తూనే జరిగిందంతా అత్తగారికి చెప్తే ఆవిడ పడి పడి నవ్వింది. నీ డబ్బా సెంటిమెంటు నవ్వినట్టే ఉందమ్మాయి అంటూ, సరేగాని ఓ కప్పు ఫిల్టర్ కాఫీ ఇస్తావేంటి అందామె.
1: ఇంతవరకు డబ్బా సెంటిమెంట్ శ్రీమతి బుద్ధవరపు లావణ్య గారి కథానిక విన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు. ముందుగా నీలో నీవై నీకై నీవై, కె కళ్యాణ వసంత్ గారి గానం, సంగీతం కలగా కృష్ణమోహన్.

తర్వాత వినండి. ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒకసారి. శ్రీ కళ్యాణ వసంత గారి గానం, సంగీతం కళకా కృష్ణమోహన్.

0: తమ్ముళ్ళు చెల్లెలు మీకందరికీ స్వాగతం. మరి ఇవాల్టి కార్యక్రమంలో
1: ఓఎస్ఎస్ స్కూల్ రాయదుర్గ విభాగం బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా
2: తేనెల తేటల మాటలతో అనే పాటని వినిపించడానికి మన ముందున్నారు హర్షిత, సహన్విత, జయనందిని, దూజ మరియు జలజ.

0: వేమన పద్యం చెప్తున్నవారు
1: అనిరుధ్. తనకున విద్యాభ్యాసమును చేసిన వాణి కన్నా పొలువుగా బదిరెట్లు తూగు తండ్రి, వానికి జననీయు బదిరెట్లు తూగు జగతి కుమారా, కరణంబుల ననుసరింపక విరసంబున దిన్న తిండి వికటించు జుమి, ఇరుసున కందెన బెట్టక పరమేశ్వరుని బండి అయినా పారదు సుమతి.
0: హే భారత జనని అనే పాటను పాడుతున్నవారు
2: తన్మయ్, భావన, ధరణి మరియు రమ్య.

0: దురాశ దుకాణానికి చేటు అనే కథ చెప్తుంది
1: శ్రీనిహారిక.
2: అనగనగా ఒక కుక్క ఉండేది. ఒకరోజు కుక్క ఒక మాంసం ముక్కని దొరికింది. ఈరోజు మంచి భోజనం దొరికింది అనుకుంటూ సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్క నోట్లో పెట్టు తన ఇంటి వైపు బయలుదేరింది. దారిలో ఒక నదిని చూచి ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది. కుక్క తన ప్రతిబింబాన్ని చూచి వేరే కుక్క అని భ్రమపడింది. ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది, అది కూడా నాకు దొరికితే బాగుంటుంది అని అనుకుంది. నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మరిగింది. తన నోట్లో ఉన్న మాంసం ముక్క నీటి పాలయ్యింది. అప్పుడు కుక్క నిజాన్ని గ్రహించి ఎంతో బాధపడింది. ఇందులో ఉన్న నీతి, అత్యాశకు పోకుండా ఉంటే ముక్క చక్కగా ఇంటికి తీసుకువెళ్ళి తింటే బాగుంటుంది అనుకుంటూ వేరే ఆహారం వెతకడం మొదలుపెట్టింది.
0: కృష్ణం విష్ణుం శ్రీధరం అనే భజన పాడుతున్న వారు
1: రఘుమాదేవి, హన్సిక, శ్రావణి, ఇందు, సృష్టి, ఫరా, హరిణి, జునేరా మరియు భవ్య.
3: కృష్ణ

0: మనకి చక్కటి జోక్ చెప్తుంది గోపీచందన.
1: మూడు చీమలుంటాయి, వాటి పేరు ఎర్రచీమ, నల్లచీమ, తెల్లచీమ. ఎర్రచీమ, ఎర్రచీమ, నువ్వెందుకు ఇంత ఎర్రగా అంటావంటే నేను ఎండలో తిరుగుతా కాబట్టి అంటుంది. నల్లచీమ, నల్లచీమ, నువ్వెందుకు ఇంత నల్లగా అంటావంటే నేను గొబ్బు రాసుకుంటా కాబట్టి అంటుంది.
0: చక్కటి వేమన పద్యాలు చెప్తున్నారు
2: అమూల్య మరియు హారిక.
3: కళ్ళ నిజములెల్లా గరల కంటడెరుగు, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును తనయుని జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ. ఎండమావుల ఎందున నృదుకంబున నిండున నిలుచుండునే బండ సంసారమంట భ్రాంతి అయి ఉండుగదా.
0: ముద్దుగారి యశోధర అనే పాట పాడుతున్నది సాధిక.

0: బాలానందం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
5: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
4: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను NPS సంచయ్ గురించి చెప్తున్నాను.
5: ఈ NPS సంచయ్ అంటే ఏంటి?
4: NPS సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే NPS సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి NPS సంచయ్తో.
6: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. UTI పెన్షన్ ఫండ్ వారి NPS అనేది PFRDA చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. UTI పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
9: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
10: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
11: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
12: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఆకాశవాణి సమయం 3 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మహబూబ్నగర్ జిల్లా మిడ్జల్లో ఈరోజు పర్యటిస్తారు. అక్కడ అంబేద్కర్ ద్యాపా గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారు. తన ఎదుగుదలకు సహకరించిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తారు. హైదరాబాద్ సింగరేణి భవన జరిగిన సమీక్షా సమావేశాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కార్మికుల నీలిరంగు యూనిఫామ్ ధరించి హాజరయ్యారు. దేశ ఇంధన భద్రతకు అండగా నిలుస్తున్న కార్మికుల శ్రమను, త్యాగాన్ని గౌరవిస్తూ తాను ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సింగరేణి కార్మికులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వేములవాడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ముంచాయని, కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులను దారిమళ్లించాయని మండిపడ్డారు. తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలుండగా ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి అనుమతించడం సహేతుకమైన చర్య కాదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేరి మహేశ్వర్ రెడ్డి అన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం యూఏపీ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైష్ మహమ్మద్, లష్కర్ తయబా ఇతర సంస్థలతో సంబంధాలని తెలియజేసింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈవేళ నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 6 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు జరుగుతాయి. ఈ 4 వారాల సెషన్లో 19 రోజుల పాటు సభ కార్యకలాపాలు సాగుతాయి. మహిళా రిజర్వేషన్, ఒకే దేశం ఒకే ఎన్నిక వంటి కీలక బిల్లులపై ఇందులో చర్చలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లి కొనుగోలు ధరను 13% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల క్వింటల్ ఉల్లి కనీస మద్దతు ధర 1875 రూపాయల నుంచి 2105కి చేరింది. ప్రస్తుత సీజన్లో ఈ ధర పెంచడం ఇది 5వ సారి. నెఫెడ్, ఎన్సీసీఎఫ్ సంస్థల ద్వారా పెరిగిన ధరలకే నేరుగా సేకరించడం వల్ల దళారుల దోపిడీ తగ్గి రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. ఈరోజు 6 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు డబ్బులు అందించినట్లు మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ 5 విడతలో 168,000 మంది రైతుల ఖాతాల్లో 545 కోట్ల రూపాయలు జమ చేశారు. సత్యసాయి సంజీవనిలో చికిత్స పొందే చిన్నారులు మృత్యుంజయులని మాజీ మంత్రి హర్ష అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ఆసుపత్రి అంకిత భావం, ప్రేమ, సహనం

ఆనందంతో చేసే వైద్యం ఎంతో గొప్పదన్నారు. రాష్ట్రంలో ఈవేళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 T20 సిరీస్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్ వేదికగా 2 మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లెస్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బత్తిని కోమలా బృందం ఆలపించిన జానపద గేయాలు విందాం.

పండు తీసుక.

యాదాగిరి నరసన్న, యాదాగిరి నరసన్న.

0: దుబురు దుబురు ఎంటి కాలు దుయ్యరాని శోభనాలు,
1: దుబురు దుబురు ఎంటి కాలు దుయ్యరాని శోభనాలు,
0: దుషి ముడిసి కొప్పు వెటమ్మ ఓ పార్వతమ్మ,
1: దుషి ముడిసి కొప్పు వెటమ్మ ఓ పార్వతమ్మ,
0: దుషి ముడిసి కొప్పు వెట

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బత్తిని కోమలా బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు చిత్రసీమలో వినండి అల్లుడు గారు చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట, గురుశరణ్ రచన, సంగీతం కేవి మహదేవన్.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: మల్లీశ్వరి చిత్రం కోసం కుమార్ సాను, సునీత పాడిన పాట విందాం. సిరివెన్నెల రచన, కోటి సంగీతం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇవాళ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో చెరుకు కంది పంటల్లో వ్యవసాయ పనులు, ఈ అంశం గురించి వింటారు. ఇవాళ రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాడి పశువుల పోషణలో మెలకువలు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నరసింహ గారి ప్రసంగం వింటారు. అనంతరం గొర్రెల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ శివప్రసాద్ గారి ప్రసంగం వింటారు. ఇవాళ రాత్రి 8:03 ఇంగ్లీష్ టాక్స్, అర్బన్ డెవలప్మెంట్ స్కాలర్, ఆథర్, కాలమిస్ట్ శ్రీ వందన వాసుదేవన్ గారితో నిహార కానేటి గారు జరిపిన ఆంగ్ల సంభాషణ వింటారు. ఇవాళ రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవాళ రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 6:10 బైబుల్ సూక్తులు వినిపిస్తారు రెవ్ గొల్లపల్లి శ్యాంప్రసాద్ గారు. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో గోవింద అష్టకం సంప్రదాయ కీర్తనలు వింటారు. 6:35 పొలం పనులు. ఉదయం 7:00 సంగారెడ్డి జిల్లా సమాచార లేఖన అందిస్తారు సి నరహరి. 7:15 ఈ మాసపు పాట. 7:35 స్తుతిమాల. 8:35 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి వర్ధిని గారి గాత్రం వింటారు. రేపు ఉదయం 11:00 చిత్రసీమ. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12

గంటల 40 నిమిషాలకు హిందీ కార్యక్రమం, 1 గంట 20 నిమిషాలకు వనితాలోకంలో పోషన్ పక్వాడా 2024 అంశం ఉమెన్ అండ్ చిల్డ్రన్ న్యూట్రిషన్, పరిచయకర్త మహాలక్ష్మి. రేపు మధ్యాహ్నం 2:30 బాల వినోదం కార్యక్రమంలో ప్రతిమా హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమం, గుండె జారింది నాటకం, రచన ధరణికోట శివరావు ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథను వినిపిస్తారు ఎల్ భూమాగౌడ్ మరియు బృందం. రేపు సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశుగ్రాస పచ్చిమేత, ఈ అంశం గురించి పివి నరసింహారావు గారు, పశు వైద్య కళాశాల డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం వింటారు. రేపు రాత్రి 7:30 ప్రపంచ మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల జట్ల మధ్య లండన్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 9:30 జాతీయ చర్చా కార్యక్రమం, 10:00 అఖిల భారతీయ రవివాసరియ సంగీత సభా కార్యక్రమం వింటారు. ఇవి ఇవాళ మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: effective diplomacy and prudent management of national resources.
1: हमने संकट शुरू होते ही रिफाइनरीज के सामर्थ्य पर फोकस किया. औद्योगिक काम के लिए जो गैस बनती थी उसकी जगह रिफाइनरीज को रसोई गैस एलपीजी बनाने के लिए कहा गया और 7 दिनों के भीतर भीतर एलपीजी के उत्पादन में बढ़ोतरी हुई. पहले जो 35,000 मैट्रिक टन एलपीजी का उत्पादन देश में होता था, संकट के दौरान वो 54,000 मैट्रिक टन बढ़ गया.
0: The monsoon session of Parliament will commence on the 20th of this month. It will continue till the 13th of August. Parliamentary Affairs Minister Kiran Rijiju today informed that President Draupadi Murmu has approved the proposal of the government to convene the monsoon session of Parliament from the 20th of July. In a social media post, Mr. Rijiju said the session will focus on meaningful debate, discussion and decisions on issues of national importance. India's long-standing contribution to global peacekeeping mission has received a significant recognition as 651 Indian Army personnel serving under the United Nations have been awarded the prestigious United Nations Medal during a ceremonial medal parade held at the Permanent Operating Base SAIC in the Democratic Republic of Congo. The medals were presented during a ceremony held yesterday, honoring the Indian contingent for its professionalism, operational excellence and dedicated service under the United Nations peacekeeping mission. A Delhi court today rejected the bail pleas filed by Umar Khalid and Sharjeel Imam in Delhi riots conspiracy case. Additional Sessions Judge Sameer Bajpai of Karkar Duma Court dismissed the bail pleas filed by both the accused persons. Moving on to sports, in men's cricket, the second T20 international between India and England will be played in Manchester today. The match will begin at 7 p.m. India time. The opening game of the 5-match series was abandoned due to rain at Chesterley Street. The third match will be played in Nottingham on the 7th of July. And that is the end of this news bulletin.
2: Akashvani, samayam 6 gantla 10 nimshalu, prakatana anantaram, telugulo prantiya vartalu vindam.
3: Kam premium, zyada bonus, apno ke liye sabse sahi, RPLI. इससे बेहतर कुछ नहीं.
4: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
5: आकाशवाणी प्रांतीय वार्तालु చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా 20 ఏళ్ల క్రితం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విజయానికి సహకరించిన నాయకులు కార్యకర్తలను ఈరోజు ఆత్మీయంగా కలుసుకున్నారు. జిల్లా నాయకులు అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన పాత మిత్రులతో కలిసి ఆనాటి ఎన్నికల జ్ఞాపకాలను ఎమరేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రేవంత్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని అభినందించారు. మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
6: నిస్సహాయులుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి. ఈ మండలం ఈ జిల్లాకి ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకుని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. మిడ్జిల్ ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ లెక్క.
5: హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థకు సంబంధించి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికుల దుస్తులు ధరించడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు, ఇది కేవలం యూనిఫాం మాత్రమే కాదని, కార్మికుల శ్రమ, ధైర్యం, అంకిత భావాన్ని

కార్మికులకు వారి చెమట చుక్కకు ప్రతీక అని కొనియాడారు. బొగ్గు కార్మికుల సమస్యలపై ఏ సమావేశానికి వెళ్లినా ఆయా కంపెనీల యూనిఫాం ధరించే సంప్రదాయాన్ని కొనసాగించడం సంతృప్తినిస్తోందన్నారు. దేశ ఇంధన భద్రతకు అండగా నిలుస్తున్న ప్రతి సింగరేణి కార్మికుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. వేములవాడలో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అవినీతి పాలన వల్ల తెలంగాణ భవిష్యత్తులో శ్రీలంక, పాకిస్తాన్ దేశాల తరహాలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అప్పుల ఊబి నుంచి రాష్ట్రం బయటపడాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నేరుగా కేటాయిస్తుంటే ఇక్కడి పాలకులు ఆ నిధులను పంచాయతీ ఉద్యోగుల జీతాల కోసం మళ్లిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గ్లోబ్ పీస్ అంతర్జాతీయ శాంతి సదస్సు ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకైక ఆశాకిరణమని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా పాఠశాల విద్యార్థులు, ఇతరులు కలిసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 100,000 పోస్టు కార్డులను పంపుతున్నట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యం జనజాగృతిలో భాగంగా ఈ సదస్సును నిర్వహించి ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించడాన్ని ఆయన అభినందించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున జిల్లా స్థాయి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్దం చేయాలని, విత్తనాలు, ఎరువుల లభ్యతను తెలుసుకోవాలని, పంటల మార్పిడిని ప్రోత్సహించాలని ఆదేశించారు. దీంతోపాటు సీజనల్ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, సురక్షితమైన తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాల మధ్యాహ్న భోజన వంటశాలల మౌలిక వసతుల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. పోలీస్ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. యువకులపై కేసులు నమోదు చేసి వారిని పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, అంతేకాకుండా ఉద్యోగ ఖాళీల సంఖ్యను పెంచడంతో పాటు నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సీపీఐ రాష్ట కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. సీపీఐ రాష్ట సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొమరయ్య త్యాగం నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని మరింత ఉధృతం చేసిందని కొనియాడారు. నేటి పాలకులు ప్రజాహక్కులను కాలరాస్తున్న తరుణంలో సామాజిక న్యాయం కోసం దొడ్డి కొమరయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం బీసీ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య పోరాటం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిందని, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేవలం 27 ఏళ్ల ప్రాయంలోనే గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన త్యాగం అనిర్వచనీయమని, ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆర్డీఎస్డీఈ సంయుక్తంగా నిర్వహించే అప్రెంటిస్షిప్ కమ్ జాబ్ మేళా ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 5 జిల్లాల్లో జరగనుంది. మేడ్చల్, మల్కాజ్గిరి,
సికింద్రాబాద్, హనుమకొండ, మహబూబ్

నగర్, నల్గొండ జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఇటీవల ఉత్తీర్ణులైన వొకేషన్ విద్యార్థులు, ఫ్రెషర్స్ ఈ మేళాకు అర్హులు. దీని ద్వారా అభ్యర్థులకు నేరుగా ప్లేస్మెంట్తో పాటు నెలకు 9,600 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమేలను, సర్టిఫికెట్లను, గుర్తింపు కార్డులతో ఈ డ్రైవ్కు హాజరు కావచ్చు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత మార్గాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం 2018 నుంచి విస్తృతమైన ఆటోమొబైల్ పరీక్షలు, సంప్రదింపుల బ్యాకప్తో కొనసాగుతున్న ఒక శాస్త్రీయమైన ప్రక్రియ అని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, టయోటా, కిర్లోస్కర్ మోటార్స్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, ఇథనాల్ అనేది మొక్కల ఆధారితమైన అత్యంత స్వచ్ఛమైన ఇంధనం. ఇది వాతావరణ మార్పులపై సమర్థంగా పోరాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ బీఎల్ఓలను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ 3వ వార్డులో 1,33,134 పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఈ ప్రక్రియను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడటం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంక్ ను సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్ తో.
2: మరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆరాధన చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విందాం.

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు, కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క, మోడెం, తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకల అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారము 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యమవుతాయి. లోపం కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే ఎకరాకు 20 కిలోల

జింక్ సల్ఫేట్ చొప్పున నీళ్లలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈనెల ప్రక్కన కనబడుతుంది. ఈనెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనబడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తొలుచు పురుగు ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్న జీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతం పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్లుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని ముఖ్యంగా బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండామితాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడిజాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పి ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజరాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటిపారుదల క్రింద పండిస్తారు, కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశమున్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30 నుండి 40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300 నుండి 450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సాం 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలిదశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయడమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సాం 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదల వరకు కోసి కుప్పగా వేసుకుని ట్రాక్టర్తో తొక్కించి లేదా

కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా: పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము, ధూళి, తాలు, గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.

మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు పసివాడి ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి మరియు బృందం పాడిన పాట విందాం. వేటూరి రచన, చక్రవర్తి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసును ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్ర జిల్లాలోని పచ్పద్ర వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ధి జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలను విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूँ. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते
0: हैं. पचपद्रा रिफाइनरी भारत अभिवृद्धि చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్ట్ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలను నెలకొన్నప్పటికీ దేశీయంగా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు.

0: సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రణాళికలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్2, టియర్3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్దిని సులభతరం చేస్తుందని, దీనివల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత్ ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలని అంటూ, దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపైన అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్దమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజనీయర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వర్తికా శుక్లా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
2: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the carbon emissions.
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారాన్ని

0: ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాకోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుసమున 2:30 గంటలకు తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈ రోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం విందాం.

నమస్కారం, నా పేరు డాక్టర్ నరసింహ. నేను పశుపోషణ విభాగం పశు వైద్య కళాశాల రాజేంద్ర నగర్లో ఆచార్యులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పాడి పశువుల పోషణలో మెలకువలు, పాడి పశువులను మనం లాభదాయకంగా ఎలా మలుచుకోవాలో దాని గురించి మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు మనం పచ్చిగడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో ఈ పచ్చిగడ్డి ఇవ్వడం వల్ల ఏంటి అంటే పశువులు సరి అయిన సమయానికి ఎదగ రావడము, పాల ఉత్పత్తిలో ఒడిదుడుకుల్ని మనం అధిగమించవచ్చు. కాబట్టి ఎండుగడ్డితో పాటు పశుగ్రాసాలని అంటే పచ్చి మేతని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకుని మేపుకోవడం వల్ల వృధాని తగ్గించుకోవచ్చు. తర్వాత మనకు ఆశించినటువంటి పాల దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పచ్చి మేతలో మనము చూసుకున్నట్లయితే ఇందులో రెండు రకాలు ఉన్నవి, ధాన్యము జాతి, కాయ జాతి. ఈ ధాన్యపు జాతి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు ఒక కోత ఇచ్చేవి, తర్వాత రెండు కోతలు ఇచ్చేవి, మూడు కోతలు, తర్వాత సంవత్సరం పొడవున మనకు కోతలు ఇచ్చేవి కూడా ఉన్నవి ఇందులో. తర్వాత జొన్న, మొక్కజొన్న, ఎంపీ చారి గాని ఇవన్నీ కూడా మనకు ఒకటి నుండి రెండు కోతలతో సరిపోతుంది. కాకపోతే మనకు ఈ అభివృద్ధి పరిచినటువంటి పశుగ్రాసాలు ఏవైతే ఉన్నాయో, సూపర్ నేపియర్ గాని, APBN1 కో వెరైటీస్, ఇవన్నీ కూడా మనకు సంవత్సరం పొడవున ఒకసారి నాటితే మనకు సంవత్సరం పొడవునే కాకుండా సంవత్సరాల తరబడి ఇవి ప్రతి 50 నుండి 60 రోజులకు ఒక కోత ఇస్తూనే ఉంటుంది. కాబట్టి నీటి వసతి ఎవరికైతే ఉందో అక్కడ ఆ ప్రాంతాల్లో వీటిని మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా కాయజాతి, కాయజాతి పశుగ్రాసాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఇవి స్టైలో కానీ తర్వాత సూబబుల్, ఈ ధాన్యపు జాతి, కాయజాతి రెండింటిని కూడా మనము, ధాన్యపు జాతి 2 వంతులు ఇచ్చినట్లయితే కాయజాతి వాటిని 1 వంతు అంటే 1:2 నిష్పత్తిలో మనము మేపుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు దానా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా రోజుకి మనకు ఆవులకు కానీ గేదెలకు కానీ 35 నుండి 45 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. మనకు ఉన్నటువంటి వసతి తర్వాత లభ్యతను బట్టి మనము ఎంత పచ్చిగడ్డిని మనం వేయగలమనేది బేరేజ్ వేసుకోవాలి. అయితే ఇంతకు ముందు చెప్పినట్లుగా సాధ్యమైనంత వరకు మనకు సంవత్సరం పొడవున పశుగ్రాసాలు లభ్యమయ్యేటట్లు మనం చూసుకోవాలి. అంతేకాకుండా దీని కొరకు మనము పంట మార్పిడి పద్ధతి లేదా పంటకు మధ్య కాలంలో మనం పశుగ్రాసాలను పెంచుకోవడము, తర్వాత మనకు ఎక్కువ పశుగ్రాసాలు వచ్చినప్పుడు వాటిని నిల్వ చేసుకోవడము, ఈ రకంగా కనుక మనము కొన్ని పద్ధతుల్ని పాటించినట్లయితే మనం సంవత్సరం పొడవునా కూడా మనము ఈ పశువులకి అంటే పాడి పశువులకి ముఖ్యంగా పచ్చి మేతలు ఇచ్చే అవకాశం మనకు దొరుకుతుంది. సో ఈ పశుగ్రాసాలు అంటే మంచి పశుగ్రాసాలకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? మనం మాట్లాడుకున్నట్లయితే రుచికరంగా ఉండాలి మొదటి అంశము.

తర్వాత ఎక్కువ మాంసకృతులను కలిగి ఉండాలి, తర్వాత తక్కువ కాలంలో కోతకు రావాలి, ఎక్కువ దిగుబడి నిచ్చేటట్లు మనకు చూసుకోవాలి, తర్వాత నీటి ఎద్దడిని తట్టుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే మనకు వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది, నీటి వసతి అప్పుడప్పుడు ఉండకపోవచ్చు, కాబట్టి నీటి ఎద్దడిని తట్టుకునే రకాలని మనము ఎన్నుకోవాలి. అదే రకంగా పంట ఏ దశలో మనము అంటే కోసినా కూడా అది రుచికరంగా ఉండాలి, వీటిలలో ఎటువంటి విష పదార్థాలు ఉండకూడదు, అన్ని కాలాల్లో మంచి దిగుబడిని ఇవ్వగలగాలి. అంతేకాకుండా తక్కువ నీటితో సాగు చేసుకునేటటువంటి అంటే నీటి ఎద్దడిని తట్టుకునేటటువంటి ఉండాలి, తర్వాత అన్ని రకాల నేలలో సాగుకు అత్యధిక దిగుబడిని ఇచ్చే రకాలను మనం ఎన్నుకోవాలి, తర్వాత అదే రకంగా తెగుళ్లను తట్టుకునే శక్తిని కూడా మనం చూసుకోవాలి, కోసిన తర్వాత నిల్వ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఇట్లా అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ లక్షణాల్లో అన్ని కాకుండా కొన్ని లక్షణాలని ఉండే మన పశుగ్రాసాలని మనం ఎన్నుకోవడం వల్ల మనకు ఈ దిగుబడి పశుగ్రాసాల్లో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. సో ఈ ఎండు మేతలో మనకు పోషకాలు ఎట్లా నిల్వ చేసుకోవాలి, అంటే పోషకాలు పోకుండా మనం ఎట్లా నిల్వ చేసుకోవాలి, ఎందుకంటే మనకు పచ్చి మేత మనకు సంవత్సరం పొడుగునా దొరకదు కాబట్టి వాటిని మనము ఎండు మేతగా వరిగడ్డి గాని జొన్న చొప్ప మొక్కజొన్న చొప్ప జనుము వీటన్నిటిని కూడా మనము నిల్వ చేసుకొని మనకు ఎప్పుడైతే ఈ పశుగ్రాసాల కొరత ఉంటుందో అంటే ముఖ్యంగా సమ్మర్ అంటే ఎండాకాలంలో ఇవి మేపుకోవడానికి మనకు చాలా అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ మేతల్ని అంటే ఇప్పుడు ఎండు మేతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము రుచికరంగా మార్చడానికి కొన్ని పద్ధతులను మనము పాటించవచ్చు. వాటిలో ముఖ్యంగా మేతను నీటిలో నానబెట్టి మేపుకోవడం ఒక పద్ధతి అయితే, ఎందుకంటే 2-3 గంటలు నీటిలో నానబెట్టడం వలన అది మెత్తబడి పశువుకి రుచికరంగా ఉంటుంది. అదే రకంగా మేతను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం వల్ల ఏంటంటే వృధాను అరికట్టడమే కాకుండా ఈ పశువులు వాటిని అంటే ఎన్నుకొని తినడం అనేది ఉండదు, అన్ని కలుపుకొని తినే అవకాశం ఒకటి ఉంటుంది. తర్వాత అందరికి తెలుసు రైతులు కొంతమంది పాటిస్తా ఉన్నారు, మన వరిగడ్డిని యూరియా ద్రావణంతో సుపోషకం చేసుకుని మేపడం అనేది చాలా కాలంగా మన రైతులు పాటిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇందులో ఏంటంటే మనకు ఒక 60 లీటర్ల నీళ్లలో 4 కిలోల యూరియాని 100 కిలోల ఎండుగడ్డిపై చల్లుకొని దాన్ని మనం ఒక 20 నుండి 21 రోజుల వరకు కనుక గాలి పోకుండా దాన్ని మొత్తం ప్యాక్ చేసుకొని పెట్టుకొని తర్వాత 21 రోజుల తర్వాత సంచుల్ని ఓపెన్ చేసి మనము మేపుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు మాంసకృతులు అంటే వరిగడ్డిలో మాంసకృతులు పెరుగుతాయి దీనివల్ల యూరియా ద్రావణం వల్ల, అందుకని చెప్పేసి దీన్ని పెట్టుకోవడం అంటే మేపుకోవడం వల్ల పశువులకి మంచి లాభదాయకంగా ఉంటుంది. అదే రకంగా ఇది మనము పశుగ్రాసాల గురించి చెప్పుకున్నట్లయితే తర్వాత సంపూర్ణ సమీకృత ఆహారాన్ని మనము ఎట్లా తయారు చేసుకోవాలి, ఇంటి వద్దనే మనము అంటే ఎట్లా తయారు చేసుకోవచ్చు అంటే మనం బయట కొనడం వల్ల మనకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి మనము ఇంటి దగ్గర మొన్నకున్నటువంటి లభ్యతను బట్టి మనము పశుగ్రాసాలని మనం సమీకృత దాణాన్ని మనము తయారు చేసుకుని మేపుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే మన దేశంలో చూసుకున్నట్లయితే ఈ పశుగ్రాసాల కొరత అనేది ఎప్పటి నుండో ఉంది. ఈ దాణా మనకు ముఖ్యంగా 43% దాణా దినుసుల లభ్యత అనేది తక్కువగా ఉంది. అదే రకంగా 44% ఎండు మేత మరియు 38% పచ్చి మేత లభ్యత అనేది చాలా శాతం మనకు తక్కువ లభ్యత ఉంది. సో వీటన్నిటిని మనము అధిగమించాలి అంటే మనకు వాణిజ్య పంటల ద్వారా కానీ మిగతా అంటే ఆగ్రో ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ కానీ వీటిని కూడా మనము కొంతవరకు ఈ పాడి పశువుల మేపులో వినియోగించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సంపూర్ణ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలు వీటిని మనము చేసుకొని సమీకృత దాణాన్ని ఎట్లా తయారు చేసుకోవాలో ఉజ్జాయింపుగా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ జొన్న చొప్ప గాని మొక్కజొన్న చొప్ప గాని మనకు 100 భాగాలు కనుక అనుకున్నట్లయితే 50% తీసుకోవాలి. అదే పొద్దుతిరుగుడు పూలు అవి కూడా మనం 50% వరకు వాడుకోవచ్చు. గోధుమ చొప్ప 50% వరకు వాడుకోవచ్చు. ఎండిన చెట్ల ఆకులు 50-70% వరకు వాడుకోవచ్చు. వరిగడ్డి 50% వాడుకోవచ్చు. పత్తి కట్టె 45%, సోయా కట్టె 50%, తర్వాత ఆయిల్ పామ్ పీచు 30%, చెరుకు పిప్పి 20%. సో ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలని అంటే మనం సమీకృత దాణా తయారు చేసేటప్పుడు ఈ భాగాలుగా అంటే ఉజ్జాయింపుగా ఇన్ని పాళ్లు గనక మనము దాణా దినుసులతో పాటు కలుపుకున్నట్లయితే సంపూర్ణ సమీకృత దాణ మనము తయారు చేసుకునే అవకాశం ఉంది. సో మొక్కజొన్నలు జొన్నలు తర్వాత సజ్జలు రాగులు వేరుశనగ చెక్క పొద్దుతిరుగుడు చెక్క సోయా చెక్క తర్వాత పత్తి చెక్క వీటన్నిటిని కూడా మనకు సాంప్రదాయకంగా మనకు మాంసకృతులను ఇచ్చే దాణ దినుసులుగా మనము పరిగణిస్తాము. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే ఏంటి అంటే ఇప్పుడు మనము దాణ అంటే సంపూర్ణ సమీకృత దాణ తయారు చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయండి, దీన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు మనము సంపూర్ణ
సమీకృత దాణ అంటే ఇందులో గడ్డితో పాటు దాణా దినుసులను కూడా కలుపుతాం అన్నమాట. సో ముఖ్యంగా గడ్డి భాగం అంటే రఫేజ్ పోర్షన్ ఏదైతే ఉందో అది మనము 50% మించకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా 50% వరకు అంటే 30 నుండి

0: 40% గాని 50%, 60%, 70%. ఈ గడ్డిని మనం కలుపుకోవచ్చు. ఎప్పుడు ఇది అంతా కూడా మనకు పాల దిగుబడిని బట్టి ఉంటుంది. అంటే తక్కువ దిగుబడి అంటే మనకు 5 లీటర్ల లోపు కనుక ఉన్నట్లయితే మనకు 50% గడ్డి రకాలను తీసుకోవాలి, 50% దినుసుల్ని తీసుకోవాలన్నమాట. సో అట్లా మనము 50% ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలని కలుపుకున్నట్లయితే 50% దానా దినుసుల్ని మనము కలుపుకొని దానా తయారు చేసుకుని మొత్తంగా కలిపి ఒకేసారి ఇవ్వచ్చు. అప్పుడు ఏంటి అంటే వాటికి మళ్ళీ అదనంగా అంటే వేరే మళ్ళీ గడ్డి మేపాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. సో ఈ రకంగా దానా దినుసుల విషయానికి వస్తే మనము ఈ సాంప్రదాయేతర అంటే మనకు ఏవైతే అగ్రో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అంటామో వాటిని మనము ఎంత వరకు వాడుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చెప్తాను. ముఖ్యంగా మన దగ్గర దొరికే వాటిని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు స్ఫురణకు వచ్చేవి మన నూనె చెక్కలు ఏవైనా సరే, మనకు వేరుశనగ చెక్క కానివ్వండి, పత్తి చెక్క కానివ్యండి, తర్వాత సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు, సాఫ్ ఫ్లవర్, కుసుమ ఇలాంటివి అన్ని ఏదైతే చెక్కలు, తర్వాత ఇప్పుడు మనకు ఏమంటారు పామ్ ఆయిల్, వీటి నుండి వచ్చే మడ్డిని కూడా మనం ఇందులో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని చెక్కల్ని కూడా మనము వసతిని బట్టి 20-30% వరకు వీటిని మనము దానా దినుసుల్లో వినియోగించుకోవచ్చు. అదే రకంగా ఇది శక్తినిచ్చే పదార్థాలు ఏవైతే ఉన్నాయో గోధుమ గానీ జొన్నలు మొక్కజొన్న వీటిని మనము 30-40%, ఇంకా లభ్యత కనుక ఉన్నట్లయితే మనం 50% వరకు పెంచుకోవడానికి అవకాశం ఉంది. అదే రకంగా దీంట్లో మనకు తౌడు, తౌడుకు 15-20% వరకు, అది వరి తౌడు కానివ్వండి, గోధుమ తౌడు కానివ్వండి, వీటిని కూడా మనము ఇందులో వినియోగించుకుని మొత్తంగా మనము 100 భాగాలుగా ఈ సంపూర్ణ సమీకృత దానాన్ని తయారు చేసుకుని దీన్ని మనము పాడి పశువులో కనుక మేపినట్లయితే మనకు ఈ పాల దిగుబడి అనేది పెరగడమే కాకుండా అవి ఆరోగ్యంగా ఉండి సరి అయిన సమయానికి ఎదగ రావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా మంచి బరువు ఉండి దృఢమైనటువంటి మనకు దూడల్ని ఇచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఒక సంపూర్ణ సమీకృత ఆహారం అంటే ఈ దానా దినుసుల తయారీని ఒక ఉదాహరణగా చెప్తాను. జొన్న చొప్ప మనం 46 భాగాలు కనుక తీసుకున్నట్లయితే మనకు పత్తి గింజల పొడి 25%, తర్వాత మొలాసెస్ 7%, తర్వాత నూనె తీసిన వరి తౌడు 7.5%, ఈ రకంగా మనకు వరి తౌడు 17%, తర్వాత ఖనిజ లవణ మిశ్రమం 1, సాధారణ ఉప్పు 1.5% తో పాటు మనము ఈ 100 కేజీల సమీకృత సంపూర్ణ ఆహారాన్ని కనుక తయారు చేసుకుంటే దాన్ని పాడి పశువుల యొక్క శరీర బరువును బట్టి, తర్వాత పాల ఉత్పత్తి బట్టి మనం వాటిని మేపుకున్నట్లయితే మనకు పాడి పశువుల పోషణ అనేది లాభదాయకంగా ఉంటుంది. అదే కాకుండా ముఖ్యంగా మనకు పాల ఉత్పత్తిలో ఏదైతే అంటే సీజన్ ను బట్టి మనకు ఒడిదుడుకులు ఉన్నాయో వాటిని కూడా దీనివల్ల మనము ఈ సంపూర్ణ సమీకృత దాణ ఇవ్వడం వల్ల మనము అధిగమించడానికి అవకాశం ఉంది.
1: నమస్కారం అండి, నా పేరు వచ్చేసి చుక్కల శివప్రసాద్. నేను సహాయ ఆచార్యులు పశుగణ క్షేత్ర సముదాయము పశువైద్య కళాశాల రాజేంద్ర నందు పనిచేయుచున్నాను. ఈరోజు మనము గొర్రెల ఎంపికలో తీసుకున్న జాగ్రత్త గురించి తెలుసుకుందాము. మన దేశంలో గొర్రెల పెంపకం అనాదిగా ఒక కులవృత్తిగా సాగుతున్నది. కానీ ఈ మధ్య కాలంలో గొర్రెల పెంపకము ఒక వ్యాపార శైలిలో యుక్త వయసు వారు ఎక్కువగా మొగ్గు చూపుచున్నారు. దీనిగల కారణం ఏంటంటే మాంసం యొక్క ధరలు రోజురోజుకు పెరిగిపోవడము, తద్వారా అధిక లాభాలు అర్జించడము జరుగుతున్నది. సో జీవాల ఎంపికలో శాస్త్రీయ పద్ధతులు అవలంబించి చిన్న చిన్న మెలకులు పాటించినట్లయితే మాంసం ఉత్పత్తి శక్తి గణనీయంగా పెరిగి తద్వారా అధిక ఆర్థిక లాభము పొందే అవకాశము ఎంతైనా ఉంది. గొర్రెల ఎంపికలో వచ్చు లాభ నష్టాలు గొర్రెల యొక్క ఎంపిక మరియు యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. కనుక గొర్రెల ఎంపికలు చేసుకునేటప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు తప్పకుండా పాటించవలెను. ముందుగా మనం గొర్రెను ఏ ఉద్దేశం కొరకు పెంచున్నాము, అంటే మనం మాంసం కొరకు పెంచుచున్నామా, లేదా ఉన్ని కొరకు పెంచుచున్నామా, లేదా పాల కొరకు పెంచుచున్నామా, లేదా అంటే మాంసం ఉన్ని కొరక, మాంసం పాల కొరక, అలా విధంగా అంటే తదనుగుణంగా గొర్రెను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం ఎంచుకున్నటువంటి గొర్రె ముఖ్యంగా మన వాతావరణం తట్టుకోవాల్సిందిగా ఉండాలి. ఉదాహరణకి ఒక జమ్మూ కాశ్మీర్ పెంచేటువంటి గొర్రెని కనుక మనం ఇక్కడ తీసుకొచ్చినట్టు పెంచినట్లయితే అది ఇక్కడ బతకడం కొంచెం కష్టంగా ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణము ఇక్కడ ఉన్న వాతావరణం వేరుగా ఉంటుంది. అందుకు అనుగుణంగా మనం వాతావరణం పెంచుకోవాలి. ఉదాహరణకు మనం ఒకవేళ కనుక గొర్రెలు కనుక పెంచుకోవాలనుకుంటే మన వాతావరణం తట్టుకున్నటువంటి నెల్లూరు జాతి ఎంపిక చేసుకోవచ్చు. లేదు ఒక మేకలు కనుక అనుకున్నట్లయితే ఉస్మానాబాద్ జాతి ఎంపిక చేసుకోవడం చాలా ఉత్తమమైన మంచిది. అదేవిధంగా ఒకవేళ మన వాతావరణం తట్టుకున్నటువంటి ఏ విషయమైనటువంటి ఎంపికనైనా చేసుకుంటే మనకు లాభసాటిగా ఉంటుంది. ముఖ్యంగా మన చుట్టుపక్కల గ్రామంలో రైతుల దగ్గర కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారంలో ఉన్నటువంటి అక్కడ ఎంపిక చేసుకున్నట్లయితే అవి మన వాతావరణంకు ఆల్రెడీ పుట్టడం జరుగుతుంది. సో

సులభంగా మన వాతావరణకి అవి తట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా మంచి జాతి లక్షణాలు ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్లయితే ఒకవేళ నెల్లూరు జాతి అనుకో, నెల్లూరు మూడు రకాలుగా ఉంటుంది, నెల్లూరు జుడిపి, నెల్లూరు పల్ల, నెల్లూరు బ్రౌన్. సో నెల్లూరు అదేవిధంగా మేకలు వచ్చినట్టే ఉస్మానాబాది, అదేవిధంగా జమునాపారి. ఒకవేళ ఉస్మానాబాది మాంసం కొరకు పెంచుకోవచ్చు, అదే జమునాపారి అన్నట్లయితే మాంసము అదేవిధంగా పాల కొరకు పెంచుకోవచ్చు. దక్కని వచ్చేసి ఉన్ని కొరకు పెంచుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకు ఆ దక్క నుంచి వచ్చినటువంటి ఉన్ని ఏ విధంగా ఉందంటే చాలా కోర్స్ఫుల్ అంటారు అనమాట. అది ఇప్పుడు మనము ఇంతకుముందు వెనకట మనం కంబలి గుంబలి తయారు చేసేవాళ్ళు కదా, అది ఇప్పుడు చేయడం లేదు కావడం దానికి అంతగా ఉత్పత్తి ఉన్ని ప్రాణంలోకి లేకపోవడం వల్ల అది ఒకవేళ కానీ ఉన్ని కనుక మీరు పెంచుకున్నట్లయితే గొర్రెలలో ఉన్నటువంటి దక్కని జాతిని కూడా మనము ఎంపిక చేసుకోవడం ఎంతైనా అవసరము ఉన్నది. మనం ఎన్నుకునే గొర్రె ఈతకు రెండు పిల్లలు పుట్టినట్లయితే పుట్టినటువంటి తల్లిదండ్రులు మనం ఎంపిక చేసుకోవాలి, తద్వారా అభివృద్ధి చెంది అధిక లాభాలు పొందవచ్చును. ఒకవేళ కనుక ఒకటి జాతి కనుక ఒకటి కనుక పిల్లలు పుట్టినట్లయితే పెంచుకున్నట్లయితే ఎంపిక చేసుకున్నట్లయితే అది మనకి అంత త్వరగా అభివృద్ధి చెందదు. అదేవిధంగా ఒకేసారి రెండు ఈతలు కనుక రెండు పిల్లలు కనుక పుట్టినట్లయినటువంటి తల్లిదండ్రులు కనుక మనం ఎంపిక చేసుకున్నట్లయితే మనకు మంద త్వరగా అభివృద్ధి చెంది అధిక లాభాలు పొందవచ్చును. ఒకవేళ జీవాల యొక్క వంశ చరిత్ర అంటే పెడిగ్రీ అంటారు కదా, వంశం తెలిసినట్లయితే దానికి ఆధారంగా జీవాలను ఎంపిక చేసుకోవడము, తద్వారా లాభాలు పొందవచ్చును. ఎన్నుకునే గొర్రె ముఖ్యంగా ఆరోగ్యంగా చురుకుగా ఉండాలి. ఆరోగ్యంగా ఎలా ఉండాలి చెప్పగలుగుతాం మనము, కళ్ళు మంచిగా, చర్మము అదేవిధంగా బాడీ చూసినట్లయితే తేజస్సుగా ఉండాలి. ముఖ్యంగా మనము గొర్రె పొట్టేలు ఎంపికలు తీసుకోవాలి జాగ్రత్తలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. గొర్రె పొట్టేలను మందు యొక్క సగం బలంగా వర్ణించడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే ఒక ఆడగొర్రె నుంచి సుమారుగా ఒక సంవత్సరానికి ఒక గొర్రె పిల్ల మాత్రమే వస్తుంది, కానీ అదే గొర్రె పొట్టేల నుండి సుమారుగా 50 నుంచి 60 పిల్లలు పుట్టే అవకాశం ఉన్నది. కనుక విత్తన పొట్టేలను ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలను. అటువంటి ఏ జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము. గొర్రె పొట్టేల యొక్క వీర్యం యొక్క ఉత్పత్తి 1 సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది, కానీ గొర్రె పొట్టేలను 2 సంవత్సరాల నుంచి అంటే 2 శాశ్వత దంతాలు వచ్చిన తర్వాత ఎంపిక చేసుకోవడము చాలా ఉత్తమమైన పద్ధతి. విత్తన పొట్టెను 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వరకు ఉపయోగించవలను. ఒకవేళ ఎక్కువ సంవత్సరం ఉపయోగించినట్లయితే వంశపారంగా వచ్చే వ్యాధులు బహిర్గతమయ్యి పిల్లలు చాలా బలహీనంగా పుట్టడమే కాకుండా మరణ శాతం కూడా పెరుగుతుంది. ఇది నివారించుటకు పూర్వకాలంలో కుండ మార్పిడి అని ఒక పద్ధతిని పాటించేవాళ్ళు. అనగా పెళ్లి జరిగేట ముందు పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి పిల్లలకు ఒక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విత్తన పొట్టెను వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విత్తన పొట్టెను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కుండ మార్పిడి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక విత్తన పొట్టేలు దాని వంశపారంపర్యంగా లక్షణాలు వేరే వేరే ఉండడం వల్ల మనకు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు తగ్గడం జరుగుతుంది. కనుక ఒక గొర్రె పొట్టెలు ఎంపిక చేసిన విషయంలో తప్పకుండా తగ్గ జాగ్రత్త తీసుకోవడం వలెను. అదేవిధంగా విత్తన పొట్టెలు చలాకిగా చురుకుగా మగతనం ఉట్టినట్లుగా ఉండవలను, మరియు అదేవిధంగా లైంగిక ఆసక్తి కలిగి ఉండవలను. ఇంకోటి ఏంటంటే కాళ్ళు బలిష్టంగా నిటారుగా ఉండాలి, నిట్టలు మంచిగా చక్కగా ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక వృషణము పొత్తు కడుపులో ఉండి మరొక వృషణము బయటకు ఉన్నట్లయితే అటువంటి ఎంపిక చేసుకోకూడదు. ఎందుకంటే అది ఒకవేళ గనక మనము ఎదకొచ్చినప్పుడు క్రాసింగ్ కనుక ఉపయోగించినట్లయితే దాని ద్వారా వచ్చే పిల్లలు పుట్టకపోయే ఆస్కారం తక్కువగా ఉంటుంది. కనుక తగు జాగ్రత్త తీసుకోవాలి. 2 వృషణాలు కూడా బయట ఉండి పొత్తి కడుపుకు దగ్గరగా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కువగా వృషణాలు జారిపోయి గొర్రె పొట్టెలను ఎంపిక చేసుకోకూడదు. మంచి జాతి లక్షణాలు కలిగిన విత్తన పొట్టెలు ఎంపిక చేసుకోవాలని, తద్వారా గొర్రెలు ఇసుకుపోవడాన్ని అరికట్టడమే కాకుండా ఆరోగ్యమైన గొర్రె పొట్టెలను పుడతాయి. ఒక గొర్రె పొట్టెల యొక్క వంశ చరిత్ర కనుక తెలిసినట్లయితే కవల పిల్లలు పుట్టే వంశం నుండి గనుక విత్తన పొట్టెలు ఎంపిక చేసుకున్నట్లయితే మంద చాలా అభివృద్ధి చెందుతుంది. దృఢమైన అంగము సమపాల వృషణాలు కలిగి ఉండవలను. వృషణాలను ఎటువంటి వాపు గాని కణుతులు గాని లేకుండా తగు జాగ్రత్తలు తీసుకునవలను. ఈ వృషణాలు 2 కాళ్ళ మధ్యలో సరి సమానంగా ఇమిడి ఉండాలి. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని కొన్నిటువంటి గొర్రె పొట్టెలకి అదే మగవాటికి ఏమవుతుందంటే కొన్ని వ్యాధులు, ఉదాహరణకు బ్రూసెల్లోసిస్, విబ్రిసియోసిస్, లెప్టోసోరియోసిస్ అటువంటి తగు సుఖవ్యాధులు ఉండడం జరుగుతుంది. ఒకవేళ గనక ఆ పొట్టెలను గనక మనం గనక ఉపయోగించినట్లయితే ఆ పొట్టెలు ఎన్ని ఆడగొర్రెలను క్రాస్ చేస్తుందో ఆ ఆడగొర్రెలకు ఆ యొక్క వ్యాధి సంక్రమించే ఆస్కారం ఉంటుంది, తద్వారా ఆ పిల్లలు పుట్టే పిల్లలు విడిచిపోయే ఆస్కారం ఉంటుంది, తద్వారా మంద యొక్క లాభం మొత్తం పడిపోయి అదేవిధంగా ఆ బ్రూసెల్లోసిస్ వ్యాధి మనుషులు కూడా సంక్రమించే ఆస్కారం ఉంటుంది. కనుక తప్పకుండా మీరు అటువంటి వ్యాధులు లేకుండా చూసుకోవాలి. అంటే ఏ విధంగా చేయాలంటే దానితో సంబంధించిన ఒకవేళ ఎంపిక చేసుకునే ముందు వారికి ఏ విధంగా బ్రూసెల్లోసిస్, విబ్రోసిస్, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ అంటారన్నమాట, దానికి టెస్టులు చేసేసి ఆ వ్యాధులు లేదని నిర్ధారణ
తీర్మానించుకున్న తర్వాతనే దాన్ని మనము ఎదలు వచ్చినప్పుడు మగతోటికి ఉపయోగించవలను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనము ఎన్ని ఆడగొర్రెలకు ఎన్ని మగ గొర్రెలను మనం పెంచుకోవాలి. ఉదాహరణకు మన దగ్గర 100 ఆడగొర్రెలు కనుక ఉన్నట్లయితే, అంటే ఒక మగ గొర్రె 20 నుంచి 25 ఆడగొర్రెలకు విత్తనం పొట్టేలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఉదాహరణకు మన దగ్గర 100 ఆడగొర్రెలు ఉన్నట్లయితే 4 విత్తనం పొట్టెలను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ గనక విత్తనం పొట్టెల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే కొన్ని ఆడగొర్రెలు

ఎదకు వచ్చినప్పటికీ చూలి కట్టకుండా పిల్లలు పుట్టకపోవడం వలన మంద యొక్క అభివృద్ధి క్షీణిస్తుంది. గొర్రెల మంద అభివృద్ధి మనం వాడే విత్తన పొట్టెలపైన ఆధారపడి ఉంటుంది. కనుక రైతు సోదరులు విత్తన పొట్టెల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకునవలెను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆడ గొర్రెల ఎంపికలో తీసుకోవాలని జాగ్రత్తలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతవరకు ఏం తెలుసుకున్నాము? మగ గొర్రె యొక్క ఎంపికలు తీసుకోవాలని జాగ్రత్తలు తెలుసుకున్నాము. అదేవిధంగా ఆడ గొర్రెల ఎంపికలు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆడ గొర్రెను సుమారు 18 నెలల సమయంలో ఎంపిక చేసుకోవాలను, అనగా 1.5 సంవత్సరం వరకు ఎంపిక చేసుకోవాలి. 1.5 సంవత్సరం ఎలా తెలుస్తుంది? దాని యొక్క దంతాలను మనం చూడాలి. ఉదాహరణకు మనం ఇప్పుడు మా సంతకి వెళ్ళినట్లయితే దాని యొక్క వయసు ఎలా నిర్దేశిస్తామంటే దాని యొక్క దంతాలను చూడాలన్నమాట. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉందనుకో, అన్నిటి కూడా మన మానవ మనుషులలో ఏ విధంగా అయితే పాలదంతాలు ఉంటాయో 1 సంవత్సరం వరకు 1 సంవత్సరం లోపు ఏమైతుందో పాల అన్ని కూడా 4 ఇన్సిజర్స్ అని అంటారు అన్నమాట. అవి 4 జతల పాలదంతాలు ఉండడం జరుగుతుంది. అది కింది దాడి భాగంలో ఉంటుంది. అదే విధంగా 1 సంవత్సరం వచ్చినట్లయితే 3 పాలదంతాల జతలు ఒక పర్మనెంట్ అంటే దాని శాశ్వత దంతాలు ఉంటుంది. ఒకవేళ 2 సంవత్సరాలు అన్నట్లయితే 2 శాశ్వత దంతాలు జతలు, అదే విధంగా 2 జతల పాలదంతాలు ఉంటుంది. ఒకవేళ కనుక 3 సంవత్సరాలు వచ్చినట్లయితే 3 జతల శాశ్వత దంతాలు, 1 జత పాలదంతాలు ఉంటాయి. ఒకవేళ 4 సంవత్సరాలు వచ్చినట్లయితే పూర్తిగా అంటే 4 జతల పాలదంతాలు ఉండడం జరుగుతుంది. సో 4 జతల పాలదంతాలు ఉన్నట్లయితే 4 సంవత్సరాలు మనం నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ కనుక 2 సంవత్సరాల ఏమవుతుందంటే దంతాలు కూడా ఊడిపోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే జిమ్మరణ అనడం జరుగుతుంది. ఒకవేళ కనుక దంతాలు క్రమక్రమంగా ఊడిపోవడం జరిగినట్లయితే దాన్ని బ్రోకెన్ మౌత్ కింద నిర్ధారిస్తాము. ఒకవేళ కనుక మొత్తం దంతాలు కనుక పోయినట్లయితే దాన్ని గమ్మర్ కింద చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ గమ్మర్ కనుక ఉన్నట్లయితే అది మంద నుంచి తప్పకుండా వేరు చేయవలను. ఉదాహరణకి ఒక మగ గొర్రెని మనం 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఉపయోగించవలను. అంతకన్నా ఎక్కువ ఉంచినట్లయితే ఇంతకుముందు చెక్కున్నట్లుగా వంశపరంగా వచ్చే వ్యాధులు బహిర్గతం అవుతాయి. కనుక అదేవిధంగా ఆడవాటిని 8 సంవత్సరాలు మనం ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి 1 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినట్లయితే ప్రతి 8 నెలలకు ఒక సైకిల్ అంటే ఒక పిల్లలు పుట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకి 2 పిల్లలు పుట్టేటట్టుగా మనము చూసుకున్నట్లయితే మా మంద చాలా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇంకా ఆడజాతిలో ఏటువంటి లక్షణాలు చూసుకోవాలి మనం మళ్ళీ చెప్పుకుందాము. మంచి మేలుజాతి లక్షణం ఉన్న ఆడగొర్రెను ఎంపిక చేసుకోవాలి. ఆడగొర్రెలు తమ పిల్లలు పాలిచ్చే స్వభావం కలిగి ఉండాలి. అంటే పిల్లలకు పాలిచ్చే స్వభావం ఉన్నట్లయితే ఏమవుతుందంటే తనంతట తానే తన యొక్క పిల్లలని రక్షించుకోగలుగుతుంది. లేదు అనుకుంటే ఒక్కోసారి పిల్లలు ఏమవుతుంది, పిల్లలు ఈనాక జనరల్ గా ఏమవుతుందంటే ఉదాహరణకి మొదటి తరం పుట్టినప్పుడు ఏమవుతుంది, తన తల్లి తన పిల్లల్ని పాలు చేయడానికి ఇష్టం చూపించదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం దానికి మచ్చిగ చెప్పించేసుకుని చిన్నగా పాలు చెప్పించే ఆస్కారం చూసుకోవాలి. ఒకవేళ కనుక అటువంటి పిల్ల ప్రతిసారి ఈనప్పుడు తన తల్లి పిల్లలకి ఏకుండాటువంటి గొర్రెని మనం మంద నుంచి వేరు చేయాలి. దీన్ని ఏమంటారంటే కల్లింగ్ అనే ఒక పద్ధతి ఉంటుంది. అదేవిధంగా వ్యాధి కలిగినవి కానీ, అదేవిధంగా ఒకవేళ కనుక ప్రొడక్టివిటీ అంటే మంచి ఉత్పాదకత సరిగా లేకున్నటువంటి కానీ లేదా సర్ప్లస్ ఎక్కువ ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్లుగా మన దాంట్లో 100 ఉన్నానుకో, 20 మగ గొర్రెలు ఉన్నానుకో, వాటిని మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఓన్లీ 5 ఉండాలి, మిగతా 15 కూడా కల్లింగ్ ద్వారా తప్పకుండా తీసేయాలను. ఆడగొర్రెలు 2 పిల్లలు ఇంతకుముందు మగ విధంగా ఏ విధంగా చెప్పుకున్నట్లయితే అదేవిధంగా ఆడగొర్రెలు కూడా పిల్లలు 2 పుట్టిన లక్షణాలు ఉండి వాటిని ఎంపిక చేసుకున్నట్లే మంద త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఆడగొర్రెల యొక్క వెనుక కాళ్ళు తొడల మధ్య వెల్పుగా ఎక్కువగా ఉన్నటువంటివి ఎంపిక చేసుకున్నట్లయితే మునుముందు పొదుగు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువైనా ఉంటుంది. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే పొదుగు చాలా మెత్తగా ఉండాలి, దూదిలాగా ఉండాలి. వాటిని ఎంపిక చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. ఒకవేళ కనుక గట్టిగా ఉన్నట్లయితే దాని ఏమంటారు మ్యాస్టైటిస్ అని అంటారు. మ్యాస్టైటిస్ వల్ల ఏమవుతుందంటే దాని యొక్క పిల్లలకి పాలు ఇవ్వకపోవడము, పాలు విన్నట్లయితే గడ్డలు గడ్డలుగా జరుగుతుంది. అటువంటిది మ్యాస్టైటిస్ గా నిర్ధారించేసి వాటికి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాతనే దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవడం ఎంతైనా అవసరం ఉంటుంది. ఆడగొర్రెలు మొదటిసారి కట్టినవి కానీ లేదా మొదటిసారి ఈనవి కానీ ఎంపిక చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన ఎక్కువ వయసు ఉన్న వాటిని ఎంపిక చేసుకున్నట్లయితే మన దగ్గర పుట్టి పిల్లల సంఖ్య తగ్గుతుంది. ఉదాహరణకి మనము ఒక ఈత కనుక ఫస్ట్ 1 సంవత్సరం ఎంచుకున్నట్లయితే మన దగ్గర సుమారుగా 7 ఈతలు ఈనడం జరుగుతుంది. లేదు మనం ఉదాహరణకు 4 ఈతల తర్వాత తెచ్చుకున్నాం అనుకో, అంటే 4 సంవత్సరాల తర్వాత తెచ్చుకున్నాం అనుకో, మన దగ్గర ఉండి 2 నుంచి 3 ఈతలు జరుగుతుంది. సో మనకు కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ మనము మొదటి ఈత తెచ్చుకోవడము ఎంతైనా అవసరము. సో ఈ విధంగా మనము తప్పకుండా ఇంత ముందు చెప్పినట్టు విధంగా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం అధిక లాభాలు పొంది మన యొక్క గొర్రెల మేకల యొక్క అభివృద్ధి లాభాలు అన్ని విధంగా మనకు ఉపయోగపడతాయి. నమస్కారము.

మీరు ఇంతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలు ఇప్పుడు చిత్రసీమలో వినండి. అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వేటూరి సుందరరామ్మూర్తి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

0: రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం.
1: సీకటమ్మ సీకటి, ముసటైన సీకటి, ఎచ్చనైన ఊసులెన్నో.

వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వ్యూహాత్మక విధానాలు, దిగుమతుల వైవిధ్యం, బలమైన ద్వైపాక్షిక సంబంధాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తయిన సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తొలిసారిగా 2006 జూలై 4 తేదీన మిడ్జిల్ ప్రజలు తనను ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ ప్రయాణంలో కీలకమైన మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చమురు దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ కలపడంపై కేంద్రం దృష్టి సారించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వ్యూహం దేశంలో ఇంధన భద్రతను మెరుగుపరచడమే కాకుండా రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థకు సంబంధించి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. కార్మికుల దుస్తులు ధరించడాన్ని తానెంతో గర్వంగా భావిస్తున్నానని, తాను ధరించింది కేవలం సింగరేణి యూనిఫామ్ మాత్రమే కాదని, కార్మికుల శ్రమ, ధైర్యం, అంకితభావానికి వారి చెమట చుక్కకు ప్రతీక అని ఆయన కొనియాడారు. నిధులు లేవనే నెపంతో కేసీఆర్ ఎన్నడూ సంక్షేమ పథకాలను ఆపలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన లెక్కలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. కాంగ్రెస్ హయాంలో అప్పు ఆ పార్టీ నేతల స్కామ్లకే ఉపయోగపడుతోందని విమర్శించారు. జూలై 20 తేదీ నుంచి ఆగస్టు 13 తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రభుత్వం సిఫార్సు మేరకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సమావేశాలకు ఆమోదం తెలిపారని ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాల్లో వేగం పెంచాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఈవేళ నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, క్యూర్ పరిధిలోని అర్బన్ హౌసింగ్ స్కీమ్, సబ్ రిజిస్టార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎథనాల్ మిశ్రమ కార్యక్రమం 2018 నుంచి శాస్త్రీయంగా సాగుతోందని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు. మొక్కల ఆధారితమైన ఈ స్వచ్ఛమైన ఇంధనం వాతావరణ మార్పులపై సమర్థంగా పోరాడుతుందని ఇంజనీర్స్ ఇండియా, టొయోటా ప్రతినిధులు పేర్కొన్నారు. రవాణా రంగంలో కార్బన్ కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వారు వివరించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచెస్ ఈరోజు ప్రారంభమయ్యాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. ప్రేమ కావాలి చిత్రం కోసం విజయప్రకాష్ పాడిన పాట, అనంత శ్రీరామ్ గీతం, అనుప్రూపన్ సంగీతం.

గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా గామా

ప్రతిమ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదమ్మ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమం గుండె జారింది నాటకం రచన ధరణికోట శివరావు ప్రసాద్ నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథను వినిపిస్తారు ఎల్ భూమాగౌడ్ మరియు బృందం రేపు సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:50 వ్యవసాయ సూచనలు 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశుగ్రాస పచ్చిమేత ఈ అంశం గురించి పివి నరసింహారావు పశు వైద్య కళాశాల డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం వింటారు రేపు రాత్రి 7:30 ప్రపంచకప్ మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల జట్ల మధ్య లండన్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే రేపు రాత్రి 9:30 జాతీయ చర్చా కార్యక్రమం 10:00 అఖిల భారతీయ రవివాసరియ సంగీత సభా కార్యక్రమం వింటారు ఇవి రేపటి మా ప్రసార విశేషాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:12 దాటి 43 సెకండ్లు ఈనాటి మాసం ప్రసారాలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం 5:48 మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి మా ప్రసారాలు ప్రారంభం అంతవరకు సెలవు జై హింద్.